ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, 2026 సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం, సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో సమయపాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరాకాండ 19వ భాగం హనుమాన్ చాలీస. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతు సేవలో మేఘదూత్ రెయిన్ అలారం అనంతరం చెరుకులో వ్యవసాయ పనులు వివరాలు. 7:00 వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఒకటి వదిలితే చాలు చేరువేల భార్గవ శర్మ గారి కథానికి వింటారు. ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా గురించి డాక్టర్ బి విజిత గారితో పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షేక్ చిన్నమౌలానా గారి నాదస్వరం. 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం నవభారత స్వరం ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. 11:03 యువాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి గాత్రం, వాద్య సహకారం వైలన్ శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ కౌసర్ నియాజీ బృందం వారిచే ఖవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నాటకమే ప్రాణం అంకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి గురించిన వ్యాసం, రచన డాక్టర్ సమ్మిట విజయ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం సతీ తులసి కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లెట్ల కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

విద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం 6:50 వ్యవసాయ సూచనలు. అంశం మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ. వివరాలు రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లి పిల్లలకు సమతుల ఆహారం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జోష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం లలిత సంగీత కార్యక్రమంలో గౌరీ సరస్వతి గారి గాత్రం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జగద్గురు ఆది శంకరాచార్య శ్రీమతి ఎం శారద గారి హరికథా కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: so that peace and stability can return to the region. At least 35 people have died and more than 200 others injured after a 7.8 magnitude earthquake struck off the coast of Mindanao Island in southern Philippines. Its epicenter was located 32 kilometers southwest of Masim town in Sarangani province on Mindanao Island. The quake initially triggered tsunami warnings in the Philippines, Indonesia, Japan, and Australia. However, these warnings were later cancelled or downgraded. Philippine officials also reported that approximately 10,000 families were displaced by the disaster. Mindanao in the Philippines is the second largest island by both area and population and is home to approximately 26 million people. And in women's cricket, India defeated West Indies by 26 runs in their first warm-up match ahead of the ICC Women's T20 World Cup in Cardiff, UK yesterday. After being invited to bat first, Harmanpreet Kaur led Women in Blue, posted 179 for 8 in the stipulated 20 overs, powered by Bharti Fulmali's unbeaten 56 runs off 40 balls. India will next face host England in their next warm-up fixture tomorrow. And that is the end of this news bulletin.
1: Akashvani Bhavana inaati karyakramamlo samaya palana gurinchi Sri Amaravadi Seshay gari laghu prasangam vintaru.
2: Samaya palana antene manu punctuality ani cheppukovachu. విధి నిర్వహణలో సమయ పాలన చాలా అవసరం. మనం ఏ ఉద్యోగం చేసినా ఏ పనికి ఎంత ప్రాధాన్యము ఇవ్వవలెనో ఆలోచించి సరి అయిన కాలములో సరి అయిన నిర్ణయం తీసుకుని సమయమునకు మన కార్యాలయమునకు చేరి మనకు కేటాయించబడిన పనిని మొదలు పెట్టినచో ఆ రోజు చేసే ప్రతి పనికి మానసిక ప్రశాంతత తోడై కార్య నిమగ్నతతో ఆ రోజు నీకు కేటాయించబడిన కార్యనిర్వహణ సులభతరమగును. అంటే మన యొక్క విధి నిర్వహణలో చాలామంది ఇబ్బంది పడేటువంటి విషయమే సమయ పాలన. అది లేనప్పుడు అనేక విధమైన మానసిక ఆందోళనకు గురి అయి అస్తవ్యస్తమై చాలా ఇబ్బంది పడుతుంటారు. అందువలన ఇది కాకుండా నువ్వు ఆలస్యంగా నీ కార్యాలయానికి వచ్చావనుకో, ముఖ్యంగా పై అధికారులతో ఒత్తిడికి గురై నీ యొక్క మానసిక శాంతిని పోగొట్టుకోవడం, దానివలన కొన్ని ఇబ్బందులు కూడా పడడం జరుగుతుంది. అందువలన సమయ పాలన చాలా ముఖ్యం. దీనికి మనం ఏం చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా జీవనమును కొనసాగిస్తే నీ కార్యనిర్వహణ జయమవుతుంది. ముఖ్యంగా సమయ పాలన సరిగా లేక తాను తన కార్యాలయమునకు బయలుదేరు సమయములో మానసిక ఒత్తిళ్లకు గురై కొంత ప్రమాద సూచనగా కూడా కొన్ని అవస్థలకు పొందగి గురి కావాల్సి వస్తుంది. తన యొక్క అధికారుల దగ్గర కూడా మంచి పేరు కూడా పొందలేకపోతున్నాడంటే తను తన ఉద్యోగ నిర్వహణలో ఎంత గొప్పవాడైనా ఈ సమయ పాలన లేనప్పుడు అతడు అందరూ కూడా అవహేళనగా చూస్తారు. ఇకపోతే ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు చేయడంలో సమయ పాలనగా ఉన్నచో ఇటు విద్యార్థుల జీవితంలోనైనా అటు ఉద్యోగ జీవితంలోనైనా ఈ రెండే కాకుండా తన యొక్క కుటుంబ వ్యవస్థలోనైనా కుంటు పడకుండా ఉండడానికి సమయ పాలన చాలా అవసరం. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఇకపోతే సమయ పాలన వలన ముఖ్యంగా మనకు మనసుకు శాంతి కలుగును, ఆరాటము లేక పనులు చేయడంలో ఒక ప్రణాళిక అనుసరించడంలో మన సౌశీల్యతకు కూడా సుమార్గమగును. మన యొక్క క్యారెక్టర్ని కూడా బిల్డప్ చేసేది ఈ సమయ పాలన అని మనం చెప్పుకోవచ్చు.

0: సౌశీల్యత ఉన్నప్పుడే సమాజమున ధర్మనిష్టగా, ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా కార్యనిర్వహణలో ఆనందము కలుగును. ప్రతి పనిని దైవజ్ఞగా భావించి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లుగా పనియే దైవముగా భావించినప్పుడు సమయ పాలనకు సౌజన్య కాంతివంతమగును. చూసారా, సమయ పాలన వలన ఈరోజు మనం ఆకాశవాణి ద్వారా మన ప్రేక్షకులకు, మన శ్రోతలకు అటువంటి గొప్పనైన సందేశాత్మకమైన విషయం విన్నాం. స్వస్తి.
1: సమయపాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి భావజాలం అది. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ హనుమాన్ చాలీసా వింటారు.

ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరాకాండ 19వ భాగం, ఇంకా హనుమాన్ చాలీసా విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో రైతు సేవలో మేఘదూత్ రెయిన్ అలారం అనంతరం చెరుకులో వ్యవసాయ పనులు ఈ అంశం గురించిన వివరాలు వింటారు. వివరాలు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, రైతు సేవలో మేఘదూత్ ఇంకా రెయిన్ అలారం యాప్స్ల గురించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ప్రధానమైనది. అననుకూల అనిశ్చిత వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన లాభదాయకమైన పంట దిగుబడులు పొందడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాతావరణంలో స్వల్పకాలంలో జరిగే మార్పుల వలన కొన్నిసార్లు వాటిని గమనించి తగిన యాజమాన్యం చేసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సరైన వాతావరణ సమాచారం, వాతావరణంలోని ఆకస్మిక మార్పులు, ముందస్తు వాతావరణ సమాచారంతో పాటుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను స్మార్ట్ ఫోన్ ద్వారా పొందడానికి భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వారు వారి ఆధ్వర్యంలో మేఘదూత్ అనే మొబైల్ యాప్ను అభివృద్ధి పరచడం జరిగింది. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలి. రైతులందరూ ఒకరికొకరు ఈ సమాచారం చేరవేసుకోవాలి. మేఘదూత్ యాప్, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లేస్టోర్కి వెళ్లి మేఘదూత్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా వారి ప్రాంతానికి తగిన ముఖ్యమైన పంటల్లో వాతావరణ సూచనల ఆధారంగా చేపట్టవలసిన పద్ధతులు, చర్యలను వారి స్థానిక భాషలో పొంద

0: చూడవచ్చు. ఈ యాప్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలతో పాటుగా గడిచిన 3 రోజులలోని వాతావరణ పరిస్థితులు, రాబోయే 5 రోజులకు సంబంధించిన ముందస్తు వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. ఇక రెయిన్ అలారం యాప్, స్వల్పకాలిక ముందస్తు వర్ష సూచనలు ఎక్కువ ఖచ్చితత్వంతో సూచించే మొబైల్ అప్లికేషన్ ఈ రెయిన్ అలారం యాప్. ఈ యాప్ను డౌన్లోడ్ చేయడానికి మొబైల్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి రెయిన్ అలారం అని టైప్ చేయాలి. యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వర్షం పడడానికి కొంత సమయం ముందు అత్యంత ఖచ్చితత్వంతో రియల్ టైం డేటా ఆధారంగా వర్షం కురిసే తీక్షణతను అనుసరించి అతి తేలికపాటి నుండి అతి భారీ వర్షం వరకు వివిధ స్థాయిలను తెలుపుతూ వర్ష సూచనను హెచ్చరిక రూపంలో తెలుపుతుంది. దీంతో పాటుగా ఆ యాప్లో రాబోయే 4 రోజులకు సంబంధించిన ముందస్తు వాతావరణ సమాచారం కూడా ఉంటుంది. నానాటికి మెరుగవుతున్న సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో కూడా ప్రగతిని సాధించడానికి రైతులు ఆధునికతను అలవర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కావున రైతు సోదరులు ఈ యాప్స్ ద్వారా వ్యవసాయంపై వాతావరణం విసిరే సవాళ్లను అధిగమించి నాణ్యమైన పంట దిగుబడులను పొందడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఏప్రిల్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. చెరుకు ఆలస్యంగా నాటుకునే సమయంలో ముచ్చెలను 10% సున్నపు నీటిలో 60 నిమిషాలు ముంచి నాటినట్లయితే నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. మోడెం తోటల్లో ఖాళీలు ఉన్నప్పుడు 6 వారాల వయసు గల పాలిథీన్ సంచుల్లో పెంచిన అదే రకపు మొలకలతో ఖాళీలను నింపుకోవాలి. తోటలు నాటిన 40-50 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు గొర్రుతో, దంతెతో అంతర కృషి చేయాలి. కూలీలతో కలుపు తీయించాలి. ఎకరానికి 2400 మిల్లీలీటర్లు 2,4-D-డిమిథైల్ అమైన్ సాల్ట్, 58% WP లేదా ఎకరానికి 1500 మిల్లీలీటర్లు 2-D-ఇథైల్ ఎస్టర్, 38% ఈసీ పిచికారీ చేసుకోవాలి. తోట నాటిన 60 రోజుల వ్యవధిలో వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 1300 గ్రాముల 2,4-D-సోడియం సాల్ట్, 20% WP పొడి లేదా ఎకరానికి 12 గ్రాములు మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్, 20% WP మందును చెరకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. తుంగజాతి కలుపు అధికంగా ఉన్న సందర్భాల్లో ఎకరానికి 36 గ్రాముల హ్యాలో సల్ఫ్యూరాన్ మిథైల్ మందును పిచికారీ చేసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవడం, ఎరువులను ఫర్టిగేషన్ ద్వారా అందించడం లాభదాయకంగా ఉంటుంది ఈ చెరుకు పంటలో. మొక్క తోటలో చెరుకు నాటిన 3వ రోజున చెరుకు చెత్తను నేలపై పలచగా వేసి మట్టితో కప్పితే మంచి సేంద్రియ ఎరువుగా వినియోగపడుతుంది. 1 టన్ను చెరకు చెత్త చివకటానికి 1 కిలో శిలీంద్రపు సముదాయం, అంటే చివకటానికి దోహదపడే శిలీంద్రము, అలాగే కుళ్ళబెట్టే శిలీంద్రాల పొడిని, అంటే ఆస్పెరిజిల్లస్ ఫ్లవర్స్, పెన్సిలియం క్రైసోజీనమ్, కాక్లియో బోలాస్, స్పైసీఫేర్, రైజోఫస్, వరైజా, ఇంకా ట్రైకోడర్మా వెరిడి ఈ యొక్క పొడిని పేడ నీళ్ళలో కలిపి చల్లాలి. దీంతో సహా 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా కూడా చల్లితే భూమిలో తేమ నిలవడమే కాకుండా చెత్త బాగా చివికి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ మాసంలో చెరకు పిలక దశలో కాటుక తెగులు పంట నాశిస్తుంది. తెగులు సోకిన మొక్కలో మొబ్బు పొడవైన నల్లని కొరడాలా మారుతుంది. చెరుకు దిగుబడి, రస నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు విత్తనపు ముచ్చెల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన దుబ్బులను తీసి తగులబెట్టాలి. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, పంట నీటి ఎద్దరికి గురి అయినప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. పురుగు ఆశించిన తోటల్లో మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు, క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చెరుకు పంటలో వ్యవసాయ పనులు చేపడితే చక్కటి ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పొందగలరని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆశిస్తున్నారు.
1: రైతు సేవలో మేఘదూత్ రెయిన్ అలారం అనంతరం చెరుకులో వ్యవసాయ పనుల గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ హు ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెంట్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, అక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్

0: చేసాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
1: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు

వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్, కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. రాష్ట్రపతిభవనె గతసాయం ఆయోజితస్య రక్షా అలంకరణ సమారోహస్య సమయే రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతీ. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షామంత్రి రాజనాథ సింహః, అన్యే కేంద్రీయమంత్రిణః, సశస్త్ర సేనాయాః వరిష్ఠాధికారిణశ్చ అస్మిన్ అవసరే ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః సమారోహస్య సమయే రక్షాసైన్యదళానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ప్రదేశయోః ఆరక్షకేభ్యశ్చ సప్త కీర్తిచక్రాణి, పంచదశ వీరచక్రాణి, ఏకోనత్రింశత్ శౌర్యచక్రాణి చ ప్రదత్తాని. జమ్మూనగరస్య అంతరాష్ట్రియ సీమాయాం కర్తవ్యపారాయణతావధౌ ప్రాణత్యాగం కృతవంతౌ బిఎస్ఎఫ్ ఇత్యస్య ఆరక్షకం దీపక్ చింగ్ఖం ఇత్యముం, ఉపనిరీక్షకం మొహమ్మద్ ఇమ్తియాజ్ ఇత్యముం చ మృత్యోపరాంతం వీరచక్రం ప్రదత్తం. ఆంధ్రప్రదేశే గతసాయం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ లిమిటెడ్ ఇత్యస్య విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ఇత్యత్ర మహతి అగ్నిదుర్ఘటనాయాం అష్టజనాః మృతాః, అన్యే షడ్జనాః చ వ్రణితాః అభవన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చ అస్యాం దుర్ఘటనాయాం మృతజనానాం ప్రతి శోకం ప్రకటితవంతః. ఏతదతిరిచ్య ప్రధానమంత్రిణా ప్రత్యేకస్య మృతకస్య నికటవర్తి సదస్యస్య కృతె 2,00,000 రూప్యకాణాం, వ్రణితానాం కృతె 50,000 రూప్యకాణాం చ అనుగ్రహరాశేః ఘోషణా కృతా. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ అద్య నవదిల్ల్యాం భూపత్తన ప్రబంధన వ్యవస్థాయాః LPMS ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. గృహమంత్రాలయేన ఉక్తం యత్ LPMS ఇత్యస్య ఆరంభః భారతస్య ఆధునిక తంత్రజ్ఞాన సక్షమ సీమా ప్రబంధన వ్యవస్థాయాః కృతే మహత్వపూర్ణం సోపానం భవిష్యతి. 47-2000 వర్షపర్యంతం వ్యాపార సౌకర్యం, సంపర్కం, రాష్ట్రీయ సురక్షాం, వికసిత భారతస్య దృష్టికోణం చ సుదృఢం కర్తుం లక్ష్యేన సహ ఏతత్ మంచః సంరేఖితః అస్తి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః పశ్చిమబంగస్య వికాసయాత్రాం త్వరితం కర్తుం ఉపాయేషు విచారం కర్తుం పశ్చిమబంగస్య ముఖ్యమంత్రిణా శుభేందు అధికారిణా సహ నవదిల్ల్యాం మేళనం కృతవతి. రాజ్య విభిన్నేషు క్షేత్రేషు ఋణప్రాప్తి విషయే సర్వకారస్య యోజనానాం కార్యాన్వయనస్య విషయేపి చర్చా జాతా. విత్తమంత్రి సీతారామనః అఘోషయత్ యత్ రాజ్యసర్వకారేణ సహ నికటసమవాయేన ప్రధానమంత్రి ముద్రాయోజన, ప్రధానమంత్రి జనధనయోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన, ప్రధానమంత్రి సురక్షాబీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి స్వనిధియోజనాదీనాం నవీకృత సంతృప్తి అభియానం

0: ప్రత్యేకం యోగ్యం లాభార్థిం ఆఖ్యాదయితుం క్రియతే. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల ఉక్తవాన్ యత్ నవాన్వేషణై వైశ్విక సహభాగిత్వేన అంతరాష్ట్రీయ ఆపణే ప్రవేశస్య విస్తారేణ చ ఆగామిషు పంచవర్షేషు భారతస్య ఔషధ నిర్మాణ ఉద్యోగస్య ఆకారః ద్విగుణితః భవిష్యతి. శ్రీ గోయలవర్యః హ్యః నవదిల్ల్యాం ఫార్మాస్యూటికల్ క్షేత్రస్య వైశ్విక రాజదూత సమ్మేళనం 26వ గ్లోబల్ డ్రగ్ రెగ్యులేటర్స్ కాన్క్లేవ్ తథా 27వ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇత్యస్య అంతరాష్ట్రీయ ప్రదర్శన్యాః పూర్వాలోకన సమారోహం చ సంబోధయన్ ఇదముక్తవాన్. కేంద్రీయ మంత్రి జీ కిషన్ రెడ్డి వర్యః అవదత్ యత్ నరేంద్ర మోదినః సర్వకారస్య 12వర్షేషు భారతస్య అంగార ఖనన క్షేత్రయోః మహతీం పరివర్తనం అభవత్. మహిళా క్రికెట్ క్రీడాయాం యునైటెడ్ కింగ్డమ్ దేశస్య కార్డిఫ్ నగరే 26వ ఐసీసీ మహిళా 20x20 విశ్వ చషక క్రీడాయాః ప్రాక్ హ్యః ప్రథమాయాం పూర్వాభ్యాస క్రీడాయాం భారతేన వెస్టిండీజ్ దళం 26 ధావనాంకైః పరాజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
2: రాష్ట్రంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో వరంగల్ జిల్లాలో ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ది చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఐఆర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై వరంగల్ జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పారదర్శకమైన ఓటరు జాబితాయే బలమైన పునాది అని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేసి వివరాలు సేకరించాలని సూచించారు. నైరుతి రుతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్వయంగా సందర్శిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి భవిష్యత్తులో దిగుబడులపై ప్రభావం పడుతుందని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ ఓ సిటీలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పనులన్నింటినీ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు వీలుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల వయసు గల ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలని, బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిబాట పట్టించాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10% విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతన మహిళా శక్తి భవనాల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను, వడ్డీలేని నిధులను అందజేశారు. మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు బాలికల మాక్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాల ప్రాచుర్యం కోసం అన్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ సైట్ టూరిస్ట్ ప్లేస్ కాంపిటీషన్ 2026 నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి జియో ట్యాగింగ్ చేసిన సెల్ఫీలు, ఫోటోలు, కుటుంబంతో కలిసి తీసిన వీడియోలను పోటీకి పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపిక చేసిన ఉత్తమ వీడియోలకు ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 5,000 రూపాయల నగదు అందజేయనున్నారు. ఆసక్తి గలవారు తమ ఫోటోలు, వీడియోలను జూన్ 12, 2026 లోపు పంపించవచ్చని తెలిపారు. రానున్న 2026-20

0: 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 8,648 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 9,274 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక లక్ష్యానికి గాను బ్యాంకులు 10,179.37 కోట్ల రూపాయలను పంపిణీ చేసి లక్ష్యానికి మించి 109.76% రుణాల పంపిణీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్తో పాటు అభివృద్ది పనులు పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉర్సు రంగ సముద్రం సుందరీకరణ, పిల్లల పార్కు, ప్లానిటోరియం పునరుద్దరణపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2027లో ఉత్తమ ర్యాంకు సాధించాలన్నారు. వరంగల్ జిల్లాలో యువజన క్రీడా వారోత్సవాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక పోటీలు విజయవంతంగా సాగాయి.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
3: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
2: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూకాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన ల్యాన్స్ నాయక్ మినాచీ సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకల్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి

దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల FDA ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, LPG, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LPMSను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా LPMS ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా, ఒకటి వదిలితే చాలు చేరువేల భార్గవ శర్మ గారి కథానికి వింటారు. కథానికి వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు కథానికి వింటారు.
6: ఒకటి వదిలితే చాలు. ఒకసారి రామారావుకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కటం, అప్పుడప్పుడు కళ్ళు తిరగటం అవుతూ ఉంటే ఎందుకైనా మంచిదని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనుకుని సమీపంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ పరీక్షించిన తర్వాత, నాకు అనుమానంగా ఉన్నదండి, మీ లక్షణాలు చూస్తుంటే మీకు షుగర్ ఉన్నట్లు ఉంది, ఒకసారి రక్త పరీక్ష చేయించుకోండి అని సలహా ఇచ్చాడు. వెంటనే ఆయన రక్త పరీక్ష చేయించుకున్నాడు. అతని ధీమా ఏంటంటే, నాకు షుగర్ ఎందుకు వస్తుంది, నేనేమైనా రోజు స్వీట్లు తింటానా ఏమిటి, నేను ఎప్పుడు కాని స్వీట్ తిన్నాను, స్వీట్ తినేవాళ్ళకి కదా షుగర్ వచ్చేది, నాకెందుకు షుగర్ వ్యాధి వస్తుంది అని అనుకున్నాడు. రక్త పరీక్ష రిపోర్టు రాగానే అనుమాన నివృత్తి చేసుకోవటానికి అక్కడి టెక్నీషియన్ అడిగాడు, నాకు షుగర్ ఉన్నదా అని. దానికి అతను, మీరు వెళ్ళి మీ డాక్టర్ని చూపించండి, ఆయన చెప్తాడు అని అన్నాడు. మనసులో ఏదో తెలియని గుబులు, నిజంగా నాకు షుగర్ వ్యాధి వచ్చిందా రాలేదా, రాకుంటే అతను అలా ఎందుకు చెప్తాడు అని ఇంటికి వెళ్ళాడు. రేపు ఉదయం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, రాత్రంతా నిద్ర రాలేదు, ఏదో తెలియని గుబులు. ఉదయం లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని గడియారం వైపే చూస్తున్నాడు. అతని ప్రవర్తన చిత్రంగా తోచిన ఆయన శ్రీమతి రేణుక, ఏమైందండి మీకు, ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. అప్పుడు గత దినం డాక్టర్ వద్దకు వెళ్ళి దగ్గర నుంచి ల్యాబ్ టెక్నీషియన్ చెప్పిన మాట దాకా పూసగుచ్చినట్లు చెప్పాడు రామారావు. రేణుక మంచి సమయస్ఫూర్తి, సద్బుద్ధి గల ఇల్లాలు. ఆమెకు వెంటనే తన భర్త మానసిక పరిస్థితి అర్థమైంది. అందుకు ఆమె ఆయనను అన్వయిస్తూ, మీకేమైనా చాదస్తమా ఏంటి, మీకు షుగర్ రావటం ఏంటి, మన ఇంట వంట అటువంటి దరిద్రపు జబ్బు లేదు, మీరు నిశ్చింతగా ఉండండి, టిఫిన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన కూడా మీకు షుగర్ లేదనే అంటాడు అని భర్తకు ధైర్యం చెప్పింది. నిజానికి భర్త ఎంత పిరికివాడు అయినా కూడా భార్య మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ మన రామారావుకు పూర్తిగా ధైర్యం వచ్చింది.

వచ్చింది. తృప్తిగా ఇడ్లీలు తిని బట్టలు కట్టుకొని మోటార్ సైకిల్ మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే కూడా మనసులో ఏదో తెలియని సందేహాలు, గుబులు. డాక్టర్ ఏం చెప్తాడో ఏమో అనే గుబులు ఇంకా వేధిస్తూనే ఉన్నది. ఒకవైపు భార్య ఇచ్చిన భరోసా ఉన్నా కూడా తన్ను తాను నిభాయించుకోలేకపోతున్నాడు. చిన్నగా డాక్టర్ వద్దకు కాంపౌండర్ పిలవగానే చేతులు కాళ్ళు వణుకుతూ లోపలికి వెళ్ళాడు. ఆ రండి రామారావు గారు, ఎలా ఉన్నారు అని మంచి ఉత్సాహంగా పలకరించాడు డాక్టర్ గారు. తనకు తెలుసు డాక్టర్ల మాటలకే రోగుల సగం రోగాలు తగ్గుతాయని. ఇంకొక గంటలో చనిపోతాడన్న పేషెంట్ను కూడా నొప్పించకుండా మీకేం భయం లేదు ఇంకో గంట దాకా అని ప్రోత్సాహకరంగా భయం లేదు అనే మాటలు, పెద్దగా ఇంకొక గంట దాకా అనే మాటలు చిన్నగా చెప్పటం వాళ్లకు వెనతో పెట్టిన విద్య. ఏమిటి నాకు ఈరోజు అనేక విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంటే రామారావు గారు అనే పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు. ఏమండి ఇంతకుముందు మీరు ఇలా బాధపడేవారా అన్నాడు. సరే ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉంది అని మరలా ప్రశ్నించాడు. ఇటీవలే, బహుశా 2-3 నెలల నుంచి అని జవాబు చెప్పాడు రామారావు. అదేమిటి, ఈ డాక్టర్ నాకు షుగర్ ఉందా లేదా అని చెప్పకుండా అనవసరపు ప్రశ్నలు వేస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నాడు అని మనసులో అనుకొని ఇక ఆలస్యం చేస్తే తట్టుకునేటట్లు లేదని తానే ధైర్యం చేసి, డాక్టర్ గారు ఇంతకు నాకు షుగర్ ఉన్నట్లా లేనట్లా అని ఓపెన్గా అడిగేశాడు. రామారావు అవస్థ చూసి డాక్టర్ చావు వార్త చల్లగా చెప్పాడు. చూడండి, మీకు షుగర్ చాలా ఉంది, మీరు ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇంకా నయం, ఇట్లానే మీరు మందులు వాడకుండా ఉంటే చాలా ప్రమాదంలోకి వెళ్ళేవారు అని అన్నాడు. ఆ మాటలు వింటుంటే ఒక్కసారి తన కింద ఉన్నటువంటి భూమి మొత్తం మాయమైనట్లు తోచింది. తాను ఏ ఆధారం లేకుండా గాల్లో ఉన్నాడా అని అనిపించింది. భగవంతుడా, నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడతావు? అవును, పొద్దున నా భార్య నాకు ఎంత ధైర్యం చెప్పింది, మీకు షుగర్ ఎందుకు వస్తుంది అని అన్నదే. ఈ డాక్టర్ ఏమైనా డబ్బులు గుంజటానికి అబద్ధం చెప్తున్నాడా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు రామారావు మొహంలో కత్తివాటికి రక్త చుక్క లేదు. రామారావు గారు, మీకు కొన్ని మందులు రాసిస్తున్నాను, వాటిని నిర్లక్ష్యం చేయకుండా రోజు ఉదయం రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోండి. ఒక వారం చూద్దాం, అప్పుడు మరలా రక్త పరీక్ష చేయిద్దాం. ఆ రిజల్ట్స్ని బట్టి మందులు నిర్ణయిద్దాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఈ రోజుల్లో షుగర్ చాలా కామన్ అని ధైర్యం చెప్పాడు. డాక్టర్ గారు, ఈ మందులు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగాడు అమాయకంగా. షుగర్ వ్యాధి రావటమే కానీ పోవటం అనేది ఉండదు, మందులతో కేవలం దాన్ని నియంత్రించటమే. ఇంకా మీరు అదృష్టవంతులు, ఇంకా ఆలస్యం చేస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్ మొదలుపెట్టవలసి వచ్చేది అని అన్నాడు. నా అదృష్టం అడుక్కు తిన్నట్లే ఉందిలే అని గొనుక్కుంటూ మందులు కొనుక్కొని ఇంటి దారి పట్టాడు. అప్పటి నుంచి రామారావు కనబడ్డ ప్రతి మనిషిని షుగర్ ఎలా తగ్గించుకోవాలని అడిగేవాడు. గూగుల్ సెర్చ్ చేసి చిట్కాలు వెతకటం మొదలుపెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రోగం వచ్చిన 4 రోజులకే సగం అయ్యాడు రామారావు. ఇప్పుడు రామారావు మదిలో ఎప్పుడు ఒకటే ఆలోచన, షుగర్ ఎలా తగ్గించుకోవాలి. అసలు భగవంతుడు ఈ షుగర్ ఎందుకు మనుషులకు పెట్టాడు? అది నాలాంటి మంచివాళ్లకు? దేవుడా, ఎందుకయ్యా నా మీద అంత కోపం? నేనేం తప్పు చేశాను స్వామి? క్షమించు స్వామి, ఈ షుగర్ కనుక పూర్తిగా తగ్గితే వచ్చే శనివారం నీ కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకున్నాడు. ఇందులో లాజిక్ ఏమిటంటే, చెప్పకుండానే దేవుడికి తనకు షుగర్ వచ్చే శనివారంలోగా తగ్గాలని కోరుకున్నాడన్నమాట. కానీ దేవుడు ఇలాంటి రామారావుల్ని ఎంతమంది చూశాడు? నాయనా, అది నీ కర్మ, నువ్వు అనుభవించక తప్పదని దేవుడు నవ్వుకున్నాడు. రామారావు ఏ డాక్టర్ వద్దకు వెళ్ళినా అది తినకు ఇది తినకు అని తినే వాటి లిస్టు, తినని వాటి లిస్టు చెప్పేవారు. ఇందులో గమ్మత్తు ఏంటంటే, తినని వాటి లిస్టు చాంతాడంతా, తినే వాటి లిస్టు చిటికని వేలంతా ఉండేది. ఇక డాక్టర్ల మాటలు వినాలంటే చికాకు వేసింది. అలా అలా తిరుగుతూ ఉంటే ఎవరో చెప్పారు, మిత్రమా, కుకుటేశ్వరరావు అనే డాక్టర్ షుగర్ వ్యాధికి మంచి డాక్టరు. ఆయన తినని పదార్థాల లిస్టు పెద్దగా చెప్పడు, కేవలం ఒకటి తినకుండా ఉంటే చాలు అంటాడట అని ఒక ఆశాకిరణాన్ని వదిలాడు. బ్రతుకు జీవుడా అని ఆగమేఘాల మీద వెతుక్కుంటూ డాక్టర్ కుకుటేశ్వరరావు గారి వద్దకు వెళ్ళాడు. రామారావుని చూడగానే కుకుటేశ్వరరావు చిన్నగా నవ్వి, ఈ నవ్వుకు అర్థమేమిటి? ఒరే అమాయకుడా, నా దగ్గరకు వచ్చావు, ఇక నీ సంగతి చూస్తానా లేక ఇంకేమన్నానా అని అనుకున్నాడు. రామాయణంలో లక్ష్మణుడి నవ్వులాగా తోచింది. నమస్కారం డాక్టర్ గారు, నాకు షుగర్ ఉంది అన్నాడు. ఆ సంగతి మీరు చెప్పక్కర్లేదు, మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు. అయ్యా, ప్రతి డాక్టర్ షుగర్ పేషెంట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని పెద్ద లిస్టు చెప్తారట, కానీ మీరు ఒకటి తినకుండా ఉంటే చాలు అంటారని ఎవరో చెప్తే వచ్చాను అని అన్నాడు రామారావు. దానికి డాక్టర్ పెద్దగా ఒక వెకిలి నవ్వు నవ్వి, అదేనండి అందరూ అంటారు, నేను వెరీ సింపుల్గా చెప్తాను. ఏమిటి సింపుల్గా చెప్తావా, ఇక్కడ ప్రాణాలు ఉగ్గబట్టుకొని నేను చస్తుంటే అని మనసులో అనుకున్నాడు మన హీరో రామారావు.
ఏమీ లేదండి, మీకు ఇష్టమైనవి తినటం మానండి చాలు.

0: అని అన్నాడు. ఇదేదో బాగుందే. అవును, తనకి ఇష్టమైనవి తినకుండా మానితే షుగర్ తగ్గుతుందా డాక్టర్ గారా అని అడిగాడు పసివాడి వాళ్ళ. అవునండి, అంతే, మీరేమి కంగారు పడవసరం లేదు అని ఏవో మందులు రాసిచ్చాడు. మందు బిళ్ళలు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. సంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి రాగినే అడిగింది, ఏమండి ఇంత సంతోషంగా ఉన్నారు, ఏమైంది మీకు ఈవేళ అని అడిగింది. జరిగినదంతా చెప్పి, ఇక నుంచి నేను అది తినకూడదు ఇది తినకూడదు అని నేను తిండి మానవలసిన పని లేదు. డాక్టర్ గారు నాకు కేవలం నాకు ఇష్టమైనవి మాత్రమే తినవద్దని చెప్పాడు అని అన్నాడు. బాగుంది, మీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఆ డాక్టర్ మిమ్మల్ని పిచ్చివాడిని చేశాడండి అన్నది భార్య. అదెట్లా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు చామగడ్డల వేపుడు ఇష్టమా కాదా? ఇష్టం కదా అని అన్నది. ఇష్టం కాకపోవటం ఏంటి? ఎప్పుడు నీకు కూడా మిగల్చకుండా నేనే తింటాను అంటావుగా. అయితే చెప్పండి, ఆలు చిప్స్, గుత్తివంకాయ కూర, కందకూర, ఆవకాయ పచ్చడి, నీళ్ళావకాయ, మాగాయ, మిరపకాయ బజ్జీలు, ఆలు బోండాలు, అరటికాయ బజ్జీలు, జిలేబీలు, మైసూరు పాకులు, జహంగీర్లు, కోవా, కిస్మిస్, జీడిపప్పు, ఇలా మన రామారావుకి ఇష్టమైన తినుబండారాల లిస్ట్ మొత్తం చెప్పింది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా నన్ను ఉడికించకే, ఇవన్నీ రేపు పండక్కి చేసి ప్రపోజల్ ఏమైనా ఉన్నదా చెప్పు అని అన్నాడు రామారావు. ఆ మాట అంటుంటే రామారావు మొహం 1000 వాట్ల బలుపు వెలిగినట్లుగా ఉంది. నా మొహం, అవన్నీ నేనెందుకు చేస్తానండి? మీకే మీ డాక్టర్ గారు అవన్నీ తినకూడదని చెప్పాడు అని ఇప్పుడే చెప్పారుగా అని అనేసరికి రామారావు ట్యూబ్లైట్ మెదడు టుపుకు టుపుకు అని వెలిగింది. అదా సంగతి అని అనుకొని అప్పుడు కానీ రామారావుకు అది చెప్పినప్పుడు డాక్టర్ పెద్దగా వెకిలి నవ్వు ఎందుకు నవ్వాడో తెలియలేదు. ఇది సాధారణంగా సమాజంలో సగటు మనిషి షుగర్ వ్యాధి సోకినప్పుడు కలిగే ఆవేదన. మనలో చాలామంది రామారావులకు కలిగినటువంటి అనుభవాలే ఉండి ఉండవచ్చు. ఒకసారి వెనుకకు తిరిగి చెప్పండి. అయ్యా, వెనుక కంటే మీ వెనుకకు కాదు, మీ గతంలోకి. తెలిసిందా?
1: ఒకటి వదిలితే చాలు. చేరువేల భార్గవ శర్మ గారి కథానికి విన్నారు. ఉదయతరంగంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఉదయతరంగంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టమా డాక్టర్ విజితా వెంకటారు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: శ్రోతలకు నమస్కారం. కంటికి సంబంధించి వచ్చే క్యాన్సర్ వ్యాధి, ఈ రెటినోబ్లాస్టోమా వ్యాధి ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఎవరికి వస్తుంది అనే విషయాలు మన స్టూడియోస్కి విచ్చేసిన ఈరోజు అతిథిగా వచ్చిన ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజిత వెంపులూరు గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ విజిత గారు నమస్కారం.
1: నమస్కారం
0: మేడం. ఈ రెటినోబ్లాస్టోమా అనే వ్యాధి, అది స్పెసిఫిక్గా ఎవరికైనా వస్తుందా, అది అసలు ఎందుకు వస్తుంది?
1: రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన కంటి క్యాన్సర్. ఇది స్పెసిఫికల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 5-6 ఏళ్ల పిల్లల్లోపు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి పేరెంట్స్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది, బట్ పేరెంట్స్లో లేకపోయినా కూడాను పిల్లల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇది చాలా రేర్గా వచ్చే డిసీజా, లేకపోతే ఎక్కువ మందికి

0: తెలియదు, రెటినోబ్లాస్టోమా అనే పదం కొత్తగా ఉంది. ఇది కంట్లో వచ్చే అన్యూజువల్ గ్రోత్ అనుకోవచ్చా?
1: కరెక్ట్, మీరు సింప్లిఫై చేసి కరెక్ట్గా చెప్పారు. క్యాన్సర్స్లో కూడా మనం వింటున్నట్టు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్ కాదు. ఇది నంబర్స్ పరంగా చూస్తే 15,000 నుంచి 18,000లో ఒకరికి ఏర్పడుతుంది ఈ ఐ క్యాన్సర్ అనేది. కానీ ఇది మనకు ఇండియాలో ఇంపార్టెంట్ బర్డెన్ అవుతుంది. ఎందుకు అంటే, నంబర్ వన్, ఇది చిన్నపిల్లలకి అఫెక్ట్ అవుతుంది. రెండోది, వరల్డ్ మొత్తంలో సుమారు 8,000 మంది పిల్లలకి సంవత్సరానికి ఇది డిటెక్ట్ అవుతే అరౌండ్ 1,000 ఇండియాలో ఉంటారు. సో ఆ పరంగా చూస్తే చాలా పెద్ద బర్డెన్ వరల్డ్లో ఇండియాలోనే ఉంది రెటినోప్లాస్టోమాకి.
0: మేడం, ఇప్పుడు చూస్తే మనం మన దేశంలో ఒక బిడ్డ పుట్టగానే అతనికి రెటినోబ్లాస్టోమా ఉందా లేదా అని పుట్టగానే కనుక్కోవచ్చా? ఆ టెస్ట్ చేసే ప్రోటోకాల్ ఏమైనా ఉందా?
1: స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పరంగా వస్తే ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేయడానికి వీలవ్వదు బిడ్డ పుట్టినప్పుడే. కానీ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అనేది ప్రతి పీడియాట్రిషియన్ కి అవగాహన ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డలకి డిశ్చార్జ్ అయ్యే లోపల ఎలా అయితే టీకాలు, జనరల్ స్క్రీనింగ్, చెవుల టెస్ట్ స్క్రీనింగ్ అలా చేస్తారో, రెడ్ రిఫ్లెక్స్ స్క్రీనింగ్ కూడా పీడియాట్రిషియన్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మామూలుగా రిపీట్ విజిట్స్ కి పిల్లల్ని తీసుకెళ్లినప్పుడు కూడా పీడియాట్రిషియన్ చూడొచ్చు. అలా కాదు అంటే, ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఈ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ లో ఎలా అయితే కలుక్కోగలుగుతున్నారో అలా సింపుల్ ఫోటో ఫ్లాష్ లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఫోటో తీసినప్పుడు పేరెంట్స్ అయినా కానీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఆ ఫోటో తీసినప్పుడు ఒక కంట్లో ఏమైనా మనకు రెడ్ గ్లో లాగా లేకుండా వైట్ డాట్ లాగా కనిపిస్తుంది అంటే అది రెటినోబ్లాస్టోమాకు ఒక సంకేతం. అన్ని వైట్ రిఫ్లెక్స్ ఆర్ తెల్ల చుక్క కనిపించిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా ఉందని కాదు, బట్ అట్లా తేడా కనిపించింది అంటే వెంటనే కంటి చెకప్ కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్.
0: కంట్లో తెల్ల మచ్చలాగా ఏదైనా కనిపిస్తే వెంటనే వెళ్ళి మనం దీనికి సంబంధించిన చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
1: కరెక్ట్, తెల్ల మచ్చలాగా కానీ తెల్లగా ఇలా మెరుస్తున్నట్టుగా కానీ కనిపించింది తీసుకెళ్ళాలి.
0: ముఖ్యంగా ఇది పిల్లల్లోనే గమనిస్తామంటున్నారు. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 5 or 7 ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదా?
1: అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 5 to 7 కూడా ఉంటుంది. స్పెషలీ ఇండియాలో కూడా చూస్తాము మనం, 16 ఏళ్ల వరకు 18 ఏళ్ల వరకు పిల్లల్లో కూడా ఏర్పడుతుంది. బట్ మెజారిటీ అనేది చిన్న వయసులో ఏర్పడుతుంది, బిలో 5 to 6 ఇయర్స్.
0: ఓకే మేడం. ఈ రెటినోబ్లాస్టోమాకి సంబంధించి ఇంకా వేరే సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా?
1: ఈ తెల్ల చుక్క మాత్రమే కాదు, అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు తెలుస్తుంది, ఆబ్వియస్ గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు కన్ను మెల్ల పెట్టడం గమనించిన, లేదంటే కన్ను ఎర్రగా అయినా కానీ, లేదంటే కన్ను నల్లగుడ్డ ఏదైతే ఉందో దాని మీద తెల్ల పొరలాగా అనిపించడం కానీ, లేదా ఒక కన్ను వాచి కన్నురెప్పలు వాచిపోయి ఇట్లా ముందుకొస్తున్నట్లున్న కానీ, వేరియస్ స్టేజెస్ లో ఇట్లాంటి సైన్స్ కనిపించవచ్చు. మెల్ల పెట్టడం అనేది చాలా కమ్యూనిటీస్ లో అదృష్టం అని, మంచిది అని అలా నమ్ముతారు. బట్ అగైన్ తెల్ల చుక్కలోగానే మెల్ల పెట్టిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు కాదు. కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉంటే తప్పకుండా కంటి పరీక్ష అవసరం.
0: అంటే ముఖ్యంగా రెటినోబ్లాస్టోమా అనేది మన కంట్లో ఉన్న రెటీనా భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
1: అంటే రెటినా ఏర్పడే టైంలో కణాలు ఏవైతే ఉంటాయో కొన్ని డిఫరెంట్గా డెవలప్ అయ్యి మెచ్యూర్ రెటినల్ సెల్స్ లాగా అవ్వకుండా ట్యూమర్ లాగా అయ్యి క్యాన్సర్ లక్షణాలు ఏర్పడతాయి.
0: అయితే ఈ రెటినోబ్లాస్టోమాకు సంబంధించి సింప్టమ్ మనం గమనించాం, వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
1: దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్. కొన్ని పరీక్షలు ఉంటాయి, కంట్లో డ్రాప్స్ వేసి రెండు కళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చాలా శాతం జనరల్ అనెస్థీసియా అంటే మత్తిచ్చి నిద్రపుచ్చి కంటిలో పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా స్కాన్ చేయడం కానీ, వేరే రకాల ఫొటోస్ చేయడం కానీ ఉంటుంది, జెనెటిక్ టెస్టింగ్ అలాంటివి ఉంటాయి. సో వీటన్నిటి పరంగా కంట్లో రెండు కళ్ళల్లో ఉందా డిజీజ్, ఒక కంట్లో ఉందా, ఎంత ఎర్లీగా ఉంది లేదా ఎంత అడ్వాన్స్ అయి ఉంది, దాన్ని బట్టి కొంచెం టెస్ట్స్ స్కాన్స్ అవి వేరీ అవుతాయి. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం పాప కానీ బాబు కానీ ప్రాణాన్నే కాదు, వాళ్ళ ఐ ప్రిజర్వ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, లైక్ విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్, అండ్ విజన్ని కూడా మాక్సిమం వన్ సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ అదే లేట్ గా వచ్చి కంటి బయటకి క్యాన్సర్ వచ్చేసినప్పుడు ఆ స్టేజెస్ లో వస్తే లైఫ్ కి కూడా చాలా రిస్క్.
0: మేడం, మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కామన్ మ్యాన్ కి ఈ టెస్ట్లు కానీ దీనికి సంబంధించిన డయాగ్నసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫైనాన్షియల్గా ఎంత భారం పడుతుంది, లేదు అన్నిటి మిగతా క్యాన్సర్స్ లాగానే వీటికి కూడా ఉంటుందా? ఈజ్ ఇట్ కాస్ట్లీ

0: than other cases.
1: So, as with any healthcare infrastructure in the country, there are chala hospitals lo dinik treatment jarugutundi, specialists kuda unnaru, definitely detection lo problem undakapochu, but daniki kavalsina treatments teeskodaniki koncham higher specialty centers ki vellalsi ravachu. సో ఎందుకంటే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కంట్లోకి లేజర్ కానీ, లేదంటే కంటి వరకు కీమోథెరపీ ఇవ్వడం, లేదంటే సిస్టమిక్ కీమోథెరపీ ఇవ్వడం, ఒక్కొక్కసారి రేడియేషన్ కూడా అవసరం అవుతుంది. సో స్పెషలైజ్డ్ ఐ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: ఈ సమస్య ప్రధానంగా చిన్నపిల్లలోనే వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకున్న ప్రాబ్లమ్ని గమనించలేకపోవచ్చు, మనకు చెప్పలేకపోవచ్చు.
1: కరెక్ట్.
0: కాబట్టి ఈ రెటినోబ్లాస్టోమా అనే సమస్య గురించి పేరెంట్స్కి పూర్తిగా అవగాహన ఉండాలి, దాని గురించి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకోవడానికి మీరు పేరెంట్స్కి కానీ గార్డియన్స్కి కానీ మీరేం చెప్తారు డాక్టర్?
1: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5-6 ఏళ్లలోపు పిల్లలకి ఎప్పుడైనా కంట్లో తెల్ల చుక్క కనిపించినట్టు కానీ, మెల్ల పెడుతున్నట్టు తెలిసిన, కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చి పెద్దగా కనిపించిన, కంటి పొర తెల్లగా ఏమైనా పెరుగుతున్నట్టు అనిపించిన కంటి మీద వెంటనే కంటి చెకప్ చేయించుకోవాలి. దట్ ఈస్ ది ఎర్లియెస్ట్ వే దట్ వీ కెన్ డిటెక్ట్ సమ్ చైల్డ్ విత్ ఐ క్యాన్సర్. సెకండ్లీ, ఎవరైనా ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయినా వాళ్ళకి ఆ ఫ్యామిలీలో అందరికీ కంటి పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ పాపకి కానీ బాబుకి కానీ వచ్చినప్పుడు వాళ్ళ నెక్స్ట్ సిబ్లింగ్ తోబుట్టు వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఈ సిమ్టమ్స్ వచ్చే ముందరే చూస్తాం, యూజువలీ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లోనే చూస్తాం, 2 కళ్ళు చెక్ చేస్తే. అప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిటెక్ట్ అయిన పిల్లల ఫ్యామిలీస్లో తోబుట్టుల్ని స్క్రీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
0: అంటే ఎంత మేరకు ఇది జెనెటికల్ గా కూడా వస్తుంది అని చెప్పొచ్చు?
1: జెనెటికల్ గా అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఏమనుకుంటామంటే డెఫినెట్లీ పేరెంట్స్ నుంచే వచ్చింది అనుకుంటాం, బట్ అలా కాకుండా దీంట్లో జర్మ్ లైన్ రెటినోబ్లాస్టోమా అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. సో అలా ఉన్నప్పుడు చాలా అడ్వాన్స్ డిసీజ్ ఉంటుంది, తొందరగా ట్యూమర్ ఏర్పడుతుంది, 2 కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జెనెటిక్ వర్సెస్ ఫస్ట్ టైం వచ్చిందా అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. అంటే ఇద్దరు పేరెంట్స్లో రెటినోబ్లాస్టోమా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ క్యాన్సర్ ఏర్పడచ్చు.
0: ఓకే, అయితే దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ ఏ విధంగా ఉంటుంది మేడం?
1: సో ఏ క్యాన్సర్ అయినా కానీ, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డిఫికల్ట్ న్యూస్ టు టేక్, ఎస్పెషలీ పిల్లల పేరెంట్స్కి ఇట్స్ గోయింగ్ టు నీడ్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవరికైనా గుర్తించినప్పుడు వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అంటే, సో ఇది 1 sitting, 2 sittings కానీ, లైక్ 1 surgery, 1 treatment క్యూర్ అయ్యే క్యాన్సర్ కాదు. దీనికి 2 months to almost 2 years రన్ అవుతుంది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే యాక్టివ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ, లేజర్, రేడియేషన్, ఇవి మేబీ 2 sittings కావచ్చు, బట్ అది ఏ క్యాన్సర్కైనా తిరిగి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ చెకప్ ఏదైతే ఉందో ఇనిషియలీ, లైక్ క్యూర్ అయిపోయాక కూడా 1 నెలకు 1 సారి చూస్తాము, 3 నెలకు 1 సారి చూస్తాము, తర్వాత అలా క్వయట్గా ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 1 సారి చూడడం, అట్లా అవుతుంది. సో పేరెంట్స్ ట్రీట్మెంట్ కోర్స్, ఫాలోఅప్ కోర్స్కి కొంచెం అవేర్నెస్ ఉండాలి.
0: మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన కేసెస్లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్ క్యూర్ అయిన కేసెస్?
1: సో ఇట్స్ ద గుడ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ క్యూరబుల్ వెన్ వీ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. అంటే 70-80% పైననే ఇండియాలో కూడా క్యూర్ పాసిబుల్ ఉంది, లైక్ పిల్లలు బ్రతుకుతారు. బట్ బియాండ్ దట్ వాళ్ళని బ్రతికించడమే కాదు, వీ వాంట్ టు సేవ్ దేర్ ఐస్ అండ్ ఆల్సో వీల్ అయితే వాళ్ళ విజన్ కూడా సేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఈ ఆ కన్ను సేవ్ అవుతుందా, విజన్ సేవ్ అవుతుందా అనేవి, ఆ ట్యూమర్ స్టేజ్ ఎంత అర్లీగా డిటెక్ట్ అవుతుంది ప్లస్ ఏ లొకేషన్లో ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో లైఫ్ సేవ్ చేయడమే కాకుండా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సర్వేంద్రియానం, నయనం ప్రధానం కాబట్టి. సో 2 కళ్ళు కాపాడాలి, ఆర్ అట్లీస్ట్ 1 కన్ను కాపాడాలి పాపకి బాబుకి కానీ అంటే దాన్ని తొందరగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: కామన్ మ్యాన్కి ఫ్రీగా సర్వీస్ చేసే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా?
1: డెఫినెట్లీ ఉన్నాయి. ఓన్లీ థింగ్, ఆ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్పెషలైజ్డ్ రెటినోబ్లాస్టోమా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీస్ ఉండే దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇండియాలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆర్పీ సెంటర్, ఎయిమ్స్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. రాదర్ దాన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ ద గో టు ద రైట్ ప్లేస్. హౌ టు సే దాట్?
0: అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లం ఉంది అని ముందే తెలిసి దానికి

0: ఈ తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే ఓకే. అలా కాకుండా ఈ ప్రాబ్లం ఉందని తెలియలేదు, ఇట్ వెంట్ ఆన్ టు లేటర్ స్టేజెస్, అలా స్టేజ్3 స్టేజ్4 అంటారు కదా క్యాన్సర్లో, అలాంటి స్టేజెస్కి వెళ్ళిన తర్వాత హౌ టు యాక్ట్ ఆన్ ఇట్.
1: సో అడ్వాన్స్ అవ్వడం అంటే ఇది కంట్లో క్యాన్సర్ కంటి బయటకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే ఆర్బిట్ అంటామో, బోనీ స్ట్రక్చర్ కంటి చుట్టూరు ఉండేది,
0: మిగతా క్యాన్సర్స్ లాగే
1: అది స్ప్రెడ్ అవ్వచ్చు చుట్టూరు, ఇక్కడ కంటి దగ్గర ఉండే బోన్స్ వరకు వెళ్ళచ్చు. ఇంకా ఇది బ్రెయిన్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది, బికాస్ కంటికి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆప్టిక్ నర్వ్ ద్వారా. సో ఈ క్యాన్సర్ ఆ నర్వ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈజీలీ ఇట్ కెన్ రీచ్ ద బ్రెయిన్ ఇఫ్ నాట్ ట్రీటెడ్. ట్రీట్మెంట్ చెయ్యకపోతే ప్రాణాలు కాపాడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
0: క్యాన్సర్ అనే జబ్బే అలాంటిది. అది కంటికి వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా దాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అలాంటి నయనాన్ని మనం కాపాడుకుందాం. మన కంటిని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుని ఇలాంటి రెటినోబ్లాస్టోమా వంటి వ్యాధుల గురించి అవగాహన అందరికీ కల్పిద్దాము. డాక్టర్ విజిత వెంపులూరు గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి చాలా ముఖ్యమైన రెటినోబ్లాస్టోమా గురించి, దానికి సంబంధించిన విషయాలు అన్నీ మాతో పంచుకున్నారు. ధన్యవాదాలని నమస్కారం.
1: థ్యాంక్ యూ.

0: ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా అంశం గురించి డాక్టర్ విజిత వెంపులూరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఉదయతరంగంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆశా ఆశా ఆశా చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట.

కన్నడ గౌళ రాగంలో త్యాగరాజ కృతి అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జయంత శ్రీరాగం ఆదితాళంలో త్యాగరాజ కృతి మరుగేలరా ఓ రాఘవా.

జయంత శ్రీరాగంలో త్యాగరాజ కృతి అది. కార్యక్రమంలో చివరిగా వినండి సురటి రాగం ఆదితాళంలో త్యాగరాజ కృతి గీతార్థము.

0: సురటి రాగంలో త్యాగరాజు కృతి అది. మీరింతవరకు షేక్ చిన్న మౌలానా గారి నాదస్వరవాది విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి సమయం 9:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

చదువుతున్నది అక్కరాజు నిర్మల్. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా ఋతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో 10 ఏళ్ల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్దపు సంరక్షణ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఇది సురక్షితమైన గర్భధారణ, ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో అవకాశాలు, ఆవిష్కరణలు, ఆత్మవిశ్వాసంతో కూడిన ఆశయాలు కలిగిన దేశంగా భారత్ రూపాంతరం చెందిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా హస్తప్రతులను జ్ఞాన భారతం జాతీయ సర్వే విజయవంతంగా గుర్తించి నమోదు చేసిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారతదేశపు చిరకాల హస్తప్రతి వారసత్వానికి ఈ ఘనత ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారితనాన్ని పెంపొందించడానికి ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్2 సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిన్న ప్రారంభించారు. పరస్పర సంభాషణ, సమిష్టి కృషి ద్వారా వికసిత భారత్ అనే చారిత్రాత్మక సంకల్పాన్ని సాకారం చేసుకోవడమే ఈ సమావేశ లక్ష్యమని ఓం బిర్లా పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు జనవరి మార్చి త్రైమాసికంలో భారతదేశం 7.1 బిలియన్ డాలర్ల కరెంట్ ఖాతా మిగులు నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024-25లో 22.9 బిలియన్ డాలర్లుగా ఉన్న కరెంట్ ఖాతా లోటుతో పోలిస్తే 2025-26లో అది 25.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ముత్తు చిత్రం కోసం మనో సుజాత పాండపాట, రచన భువన చంద్ర, సంగీతం యార్ రెహమాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన

0: వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి అంతం చిత్రం కోసం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఆర్డి బర్మన్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి నరసింహ. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. రచన ఏం రత్నం శివగణేష్, సంగీతం యార్ రెహమాన్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: 2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి అదుర్స్ చిత్రం కోసం హరిహరన్ రీటా పాండపాట, రచన రామజోగి శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ

0: వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి దొంగ దొంగ. చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
7: అట్టా చెప్పు మరి.
6: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
8: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
9: చిత్రసీమలో ఇప్పుడు వినండి నాన్నకు ప్రేమతో చిత్రం కోసం జూనియర్ NTR పాడిన పాట. రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, సునీత పాండ పాట, రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబిన్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఖుషి చిత్రం కోసం సిద్ శ్రీరామ్, చిన్మయి, మదన్ కాపాడిన పాట, రచన శివ నిర్వాణ, సంగీతం అబ్దుల్ వాహెబ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: చిత్రసీమలో చివరిగా వినండి. మహర్షి చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ 14 నాటికి, 2వ విడత 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ 29 నాటికి ముగియనుంది. 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభానికన్నా ముందే ఇండియన్ గ్రీన్

బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు లభించింది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. రహదారి భద్రత ప్రమాదాల నియంత్రణే ముఖ్యమని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేయడంతో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామునాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది. మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే డిస్మిస్ చేసింది. ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారితీయకపోతే అందులో ఒకరు మోసం చేసినట్లుగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: ప్రకటించిన నవభారత స్వరం ప్రత్యేక రూపకం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి

0: ప్రజా ప్రసార సేవలు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవభారత స్వరం ప్రత్యేక రూపకం వింటారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జే ప్రభాకర్. వినండి నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
1: శబ్దానికి రూపం లేదు, కానీ రేడియో సెట్ను చూసినప్పుడెల్లా అది నమ్మాలనిపించదు.
2: గాలికి నిలకడ లేదు, కానీ రేడియో ప్రసారాలు విన్నప్పుడల్లా పరవశింపజేసే మాటలు పాటలతో ప్రశాంత పరిమళం మనసును తాకుతుంటే గాలికి నిలకడ లేదంటే తప్పే అనిపిస్తుంది.
1: రేడియో దృశ్యాన్ని చూపదు, కానీ ఆకాశవాణి ట్యూన్ చేసినప్పుడెల్లా ఊహల ప్రపంచం స్వేచ్ఛగా రంగులద్దుకుంటూ మరో ప్రపంచాన్ని కళ్ల ముందు నిలుపుతుంటే ఇంతకన్నా దృశ్య రూపం ఏ విజువల్ ఎఫెక్ట్స్ చూపుతుంది అనిపిస్తుంది.
2: మాటల్లో మంత్రజాలం, పాటల్లో ఇంద్రజాలం, కార్యక్రమాల్లో శ్రమ సౌందర్యం, భక్తిలో ముగ్ధ మనోహరత్వాన్ని నిలుపుకున్న ఆకాశవాణి అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు?
1: ఉషోదయాన భక్తిరంజని స్వరమై, మధ్యాహ్నం రైతులోకానికి మార్గదర్శనమై, సాయంత్రం లలిత జానపద సంగీత మాధుర్యమై, రాత్రివేళ హరికథగా, కవితగా, నాటకంగా కోట్లాది మస్తిష్కాల జ్ఞాపకాల్లో ఆత్మీయ బంధువైంది ఆకాశవాణి. అందుకే రేడియో తరతరాల భారతీయుల జీవిత యాత్రలో నిశ్శబ్ద సహచరిగా నిలిచిన అద్భుత మాధ్యమమైంది.
2: టెలివిజన్ అందరికీ ఒకే చిత్రాన్ని చూపిస్తుంది, కానీ రేడియో మిలియన్ మెదళ్లలో మిలియన్ వేరువేరు చిత్రాలకు జన్మనిస్తుంది అన్న రచయిత్రి పెగ్గీ నూనన్ వాక్యాలు నిత్య సత్యాలు కదా. రేడియో కేవలం వినిపించదు, మనోఫలకం మీద చిత్రాన్ని చూపిస్తుందనేది శ్రోతలకు అనుభవమే కదా.
1: హాస్య రచయిత డెనిస్ నోర్డెన్ కూడా ఒక సందర్భంలో, నేను టెలివిజన్ కంటే రేడియోనే ఎక్కువగా ఇష్టపడతాను, టీవీ కేవలం ఒక ఏకపాత్రాభినయం లాంటిది, కానీ రేడియో ఒక సంభాషణ, రేడియో మీ తలలో పదాలను నాటితే మీ మనసు ఆ చిత్రాలను స్వయం

0: స్వయంగా నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో అంటున్న రేడియో రామం.
1: రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 వేంట్ల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి మనిషికి కూడా మధ్య, ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో.
2: మన భాష మెరుగవ్వాలన్నా, పదజాలం పెంపొందాలన్నా రేడియోని మించిన గురువు ఎవరుంటారు? అందుకే రేడియోను శబ్దాల మాయాజాలం అంటారు. ఒకవేళ టెలివిజన్ మొదట కనుగొనబడి ఆ తర్వాత రేడియో వచ్చుంటే అబ్బా ఎంత అద్భుతమైన ఆవిష్కరణ ఇది, అచ్చం టీవీలానే ఉంది. కానీ మనం దీనిని ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, ఎంచక్కా పనులు చేసుకుంటూ వినొచ్చని జనాలు ఆశ్చర్యపోయేవారని జర్నలిస్ట్ చార్లెస్ ఓజ్గుడ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య అక్షర సత్యం కదా.
0: మన రోజువారీ జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే రేడియోను వినడం మన కుటుంబంలోని వ్యక్తిగా, స్నేహితుడుగా, గురువుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా రేడియో ఒదిగిపోవడం మానవ వికాస దశలో గొప్ప పరిణామం.
2: ఆకాశవాణి ఒక అద్భుత గల సమాహారం అంటూ రేడియోను అభివర్ణిస్తున్నారు ఆకాశవాణి స్వరాభరణం వ్యాఖ్యాత శ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీనివాస్.
3: అక్షరాలు ధ్వనితరంగాలపై తేలివస్తూ వీణులను మీటి శ్రోతల హృదయంలో పరిమిళించే అనుభూతికి మరో పేరే రేడియో. పగటి అలసట, రాత్రి సేద, గడిచిన ఉదయం, నడిచిన మధ్యాహ్నం, ముసిరిన రాత్రి, అన్నిటా విడువని నేస్తం మన రేడియో. తోవలేని బాటలో, దారి దొరకని చోటులో, నదీ తీరంలో, అరణ్యాల అంచులలో, కాంతి తరంగాలు కూడా చేరలేని చీకటిలో శబ్ద తరంగమై ప్రసరించి మధురంగా మారుమురుగే ఉత్తమ సహచరి మన ఆకాశవాణి. రేడియోలో నటన కనిపించదు, భావం పలికే స్వరంలో వినిపిస్తుంది. శృతి, మార్పు, లయ, విరామం, ఉచ్చారణ, శబ్ద తీవ్రత, మృదుత్వం, ఆహ్వానం, ఇవన్నీ కలిసి వినపడే అభినయం, మనసు వినే చిత్రకళ రేడియో. శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటినీ కలబోసిన వాచక నైపుణ్యంతో, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే ఊహల ఊసల వంతినే రేడియో. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే రేడియో అలలు శబ్ద ప్రసార భావ తరంగాలు. వరుస అంటే క్రమం, ప్రవాహం, నిర్మాణం. రచన అర్థాన్ని చెబితే భావాన్ని వాక్కు చెబుతుంది. ఆ వాగర్థాలు కలిసే అద్భుత అనుభూతే రేడియో. అందుకే ఆకాశవాణిలో చివరికి నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూపమైన అనుభూతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు ఆకాశవాణి కార్యక్రమాలు. పేరు మారినా ఉనికి మారకుండా 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆకాశవాణి దశ దిశలా తన శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ మరో 10 ఏళ్లలో శత వసంత సీమకు పరుగులు పెడుతోంది. శబ్దం నుంచి అనుభూతి వరకు, స్వరం నుంచి సంబంధం వరకు, అల నుంచి జ్ఞాపకం వరకు, రేడియో నుంచి మానవ సాన్నిధ్యం వరకు సాగిపోతున్న ఆకాశవాణి ఒక అద్భుత గళ సమాహారం, విశ్వసనీయ భారతీయ వాణి. అలవరసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం.
2: రేడియో వ్యక్తిగతంగా, అత్యంత సన్నిహితంగా హృదయాలను తాకుతుంది. ఇది మాట్లాడే వ్యక్తికి, వినే శ్రోతకి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక బంధాన్ని ఏర్పరుస్తుందన్న మార్షల్ మెక్లుహాస్ మాటల మర్మం చాలా లోతైనది, తాత్వికమైనది కూడా.
0: అసలు రేడియో ప్రతి ఒక్కరికి ఒక చిన్ననాటి జ్ఞాపకం కదా. నా చిన్నతనం నుండి నేను రేడియోలో ఏదో ఒకదానికోసం వెతుకుతూనే ఉండేవాడిని. రైలు కూతలు, గుడిగంటలలాగే రేడియో నా జీవితపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మోగుతూనే ఉంటుంది అన్న ప్రముఖ సంగీత విద్వాంసులు బాబ్ డైలాన్ మాటలు అందుకు నిదర్శనాలు.

0: ఆకాశవాణికి వయసు పెరగదు, శబ్ద యవ్వనంతో ఎప్పటికీ అలరారుతూనే ఉంటుంది అంటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ విజయ రాఘవరెడ్డి గారు.
1: కాలం పరుగు తీయవచ్చు, సాంకేతికత రూపాంతరం చెందవచ్చు, కానీ ఆకాశవాణి విశ్వజనీన స్వరం తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఇది ఒక నాగరికతకు అక్షర రూపం. ఒకవైపు మన ఆకాశవాణి తన ప్రస్థానంలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భం ఇది. మరోవైపు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 33 సంవత్సరాల పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు, భారతదేశపు అస్తిత్వాన్ని

0: పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు, భారతదేశపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని శబ్ద తరంగాలుగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను నా కళ్ళతో చూశాను. కొన్ని సంవత్సరాలు నా చేతులతో కూడా నడిపించాను. ఇది నాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు అంటే 3 తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే దానికి కారణం శబ్దానికి ఉన్నటువంటి శక్తి. ఆకాశవాణికి వయస్సు పెరగదు, అది ఎప్పటికీ శబ్ద యవ్వనంతో అలరారుతూనే ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి తెరలను చీల్చుకుంటూ బ్రహ్మ ముహూర్తాన వాల్టర్ కౌఫ్మన్ సృష్టించిన ఆ సిగ్నేచర్ ట్యూన్ రేడియో నుంచి ప్రవహిస్తూ ఉంటే యావత్ భారతదేశం ఒకే తాటిపైకి వచ్చింది.
1: ఆకాశవాణంటే వెన్నెల్లో అమ్మ తినిపించే గోరుముద్ద అని అంటున్నారు వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ అడవి రాజుబాబు గారు.
2: అందరికీ నమస్కారం. 90 ఏళ్ళు ఆకాశవాణి కంటే సుదీర్ఘకాలంలో ఓ చిన్న అడిగే, ఓ 19 ఏళ్ల కుర్రవాడో, ఒకనాడీ వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయో ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఏం చెప్తాం, చెప్పడానికి ఒక అక్షరం సరిపోతుందా? మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నారు అని ఆయన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజూ తినే అన్నాన్నే మళ్లీ మళ్లీ తింటలేదా అంటారు. అలాగే ఆకాశవాణి గురించి గత 90 ఏళ్లలో ఎంతమందో చెప్పారు, ఎన్నో చెవులు విన్నాయి, ఎన్నో మనసులు తడయ్యాయి. మళ్లీ చెప్పాలంటే ఆకాశవాణి అంటే అమ్మ చెంగుతో ముఖం కప్పుకున్నట్లు, ఆకాశవాణి అంటే అమ్మ తినిపించే వెన్నెల్లో గోరుముద్దలు తిన్నట్టు, ఆకాశవాణి అంటే అమ్మ ఊపే ఊయల, ఆకాశవాణి అంటే పొద్దుటే లేవకపోతే అమ్మ పెట్టే ఆ 4, ఆకాశవాణి అంటే అమ్మ చూసే కడుపు, ఆకాశవాణి అంటే ఉద్యోగానికి పట్టణానికి వెడుతున్న కొడుకును వదిలి ఉండలేక రెప్ప వెనుక తడి, ఆకాశవాణిలో ఉన్నంతకాలం అమ్మ పొత్తిళ్లలో అమ్మ కొంగు పట్టుకుని భద్రంగా ఉండటం, తారాడటం, పారాడటం, అమ్మ చెప్పే కథలు బొగ్గల మీద చెయ్యానించుకుని ఊకొడుతూ వినటం, ఆకాశవాణి అంటే 60 ఏళ్లు వచ్చాక నేల మీద నుంచి చుక్కల వైపు బేలగా చూడటం, ఇది ఆకాశవాణి.
1: భారత స్వాతంత్ర పోరాటంలో రేడియో ఒక ఆయుధంగా మారిన సందర్భాలు కోకొల్లలు. దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న సమయంలో ఇది ఆజాద్ హింద్ రేడియో. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం చివరి శ్వాస వరకు సాగుతుంది అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులనుద్దేశించి తన విప్లవ స్వరాన్ని రేడియో ద్వారా ప్రపంచానికి వినిపించారు. ఆ ఒక్క స్వరం వేలాది హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించిన చరిత్రను మర్చిపోగలమా?
3: బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరిస్తూ నాడు 22 ఏళ్ల యువతి ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది 42.34 మీటర్లపై భారతదేశంలో ఎక్కడో ఒకచోటు నుండి ప్రసారమవుతున్న కాంగ్రెస్ రేడియో అంటూ ఆమె గంభీర స్వరంతో ప్రసారం చేసిన తీరు ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. ప్రతిరోజు తన రేడియో ట్రాన్స్మిటర్ స్థానాన్ని మారుస్తూ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారికి దొరకకుండా స్వేచ్ఛా సందేశాలను ప్రజలకు చేరవేసిన ఆ పద్మవిభూషణ్ ఉషా మెహతా గారు భారత రేడియో చరిత్రలో చిరస్మరణీయంగా వెలుగొందుతూనే ఉంటారు.
1: మా రేడియో కేవలం వార్తలు మాత్రమే వినిపించదు, ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య కాంక్షను రగిలిస్తోంది అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రేడియోలో చెప్పిన మాటల స్ఫూర్తిని భారతీయులు ఎవరైనా మర్చిపోగలరా?
3: ఒక విప్లవ వీరుని స్వరంలా స్వాతంత్ర్య ఉద్యమంలో రేడియో తన వాణిని బాణిని వినిపించింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఆకాశవాణి స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలోనూ బలమైన భాగస్వామిగా నిలిచింది.
1: అందుకే కాబోలు మహాత్మా గాంధీ కూడా రేడియో ప్రసారమనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టిగా నేను భావిస్తున్నాను. ఇది ఒకే సమయంలో లక్షలాది మంది హృదయాలను ఏకం చేయగల శక్తిని కలిగి ఉంది

0: అనే సమైక్యతాభావాన్ని తనదైన కోణంలో రేడియోకి అన్వయించారు. ఐకమత్యంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ఐకమత్యాన్ని పెంపొందించడంలో రేడియో పాత్ర అనన్య సామాన్యం.
1: వివిధ కేంద్రాల్లో ఆకాశవాణి అందించిన అనుభవాలను నెమరవేసుకుంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబిఎస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ చెన్నూరి సీతారాంబాబు.
2: ఆకాశవాణి 90 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నందుకు ముందుగా శ్రోతలందరికీ హార్దిక శుభాభినందనలు. నా ప్రయాణం 1988లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో మొదలైంది. విజయవాడలో నేను డ్యూటీ ఆఫీసర్గా చేసినప్పుడు అక్కడ నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, అలాగే దండమూడి రామ్మోహన్ రావు గారు, కోక సంజీరావు గారు, పేరి కామేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది మహామహులు అప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళందరితో పనిచేసి అదేవిధంగా శ్రోతలతోటి కూడా దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు వింటున్నారు అనేటువంటి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ రోజుల్లో విజయవాడ కేంద్రంలో నేను ఉన్న చోటు నుంచి పొద్దున్నే 6 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఇంట్లోనూ రేడియో మోగుతూ ఉండేది, భక్తిరంజన్ వినిపిస్తూ ఉండేది. అది నా విజయవాడ అనుభవం. అయితే 99లో నేను ప్రమోషన్ మీద వరంగల్ కేంద్రానికి వచ్చాను. వరంగల్ కేంద్రంలో అప్పుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారు రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. అదేమిటంటే ఎడ్లబండికి రేడియో పెట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి అనేటువంటి ఒక స్లోగన్ ఆధారంగా ముఖ్యంగా 2 అక్టోబర్ అయినటువంటి గాంధీ జయంతి నుంచి 12 నవంబర్ అయినటువంటి ప్రజాసేవా ప్రసార దినోత్సవం, ఈ 2 తేదీల మధ్య 42 రోజుల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు ఒక గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ప్రతి 2 రోజులకి వెళ్లి ఆకాశవాణి బృందం అక్కడ వారితో రైతులతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాలు నిర్వహించేది. ఒక పక్కన శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే మూఢనమ్మకాలు పోగొట్టేటువంటి ఈ మెజీషియన్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి మూఢనమ్మకాలు ఏ విధంగా మనకి హాని చేస్తాయి, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేమన్నా సందేహాలుంటే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన అధికారులతో వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అది రేడియో ప్రచార సభ. ఇది వరంగల్ కేంద్ర అనుభవం నాకు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2005లో వచ్చినప్పుడు 2005 డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు ప్రారంభమైంది. ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు అప్పట్లో ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా ఆర్జేసి వాళ్ళు పార్క్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడటువంటి వాళ్ళతోటి వాకింగ్ వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ జరుగుతుండేది.
1: ఆకాశవాణి కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశ భాషలను, కళలను, సంస్కృతులను కలిపే జాతీయ వేదిక అని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు నిజం చేసి చూపించింది ఆకాశవాణి. అందుకే బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో, స్ఫూర్తితో, ఆచరణాత్మకంగా ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉంది. సామాజిక చైతన్యం, విద్య, విజ్ఞానం, వ్యవసాయం, వినోదం, ఇలా ఒకటేమిటి, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తూనే ఉంది.
0: అంతర్జాతీయ క్రికెట్ కామెంటరీకి తెలుగులో వ్యాఖ్యానం చేసే అరుదైన అవకాశం ఆకాశవాణి నాకు ఇచ్చిందంటున్నారు వ్యాఖ్యాత శ్రీ ఆనంద్ స్వామి.
3: ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగిన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు శ్రోతలకు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాన పరంపరను ఆశాంతం తెలుగులోనే ప్రసారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రపంచంలోని తెలుగు వారందరి పక్షాన ఆకాశవాణికి మనఃపూర్వకమైన అభినందనలు తెలియజేస్తోంది. ఇది 2007లో పాలనా భాష ఎడిటర్ డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు పాలనా భాష పత్రికలో ఆకాశవాణికి అందించిన అభినందనలు. ఆ సంవత్సరం నేను మీ దాసరి ఆనందస్వామి డ్యూటీ అనౌన్సర్గానే కాకుండా ఒక తెలుగు కామెంటేటర్గా ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో పాల్గొనడం జరిగింది. ఇది ఆకాశవాణి నాకిచ్చిన అరుదైన అవకాశం, గౌరవం.
1: రేడియో కార్యక్రమాలను వినడం కాదు చూసేవాడిని అంటూ రేడియో వ్యాఖ్యాతల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుదీర్ఘకాలం వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ కపర్ధి.
4: నాకు తెలిసి నేను 10 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటిసారి రేడియో కొన్నారు. ఆ రేడియో చూస్తే ఇప్పుడు మీడియం సైజు సూట్ కేసులా ఉంటుంది. అటువంటి రేడియోలో కార్యక్రమాలు వినడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మరి లైవ్ క్రికెట్ కామెంటరీలు ఇది

0: ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, చూడడానికి లేదు. అప్పుడు చూడడానికి రేడియోనే. చూడడానికి రేడియో అనగానే మీరు అనుమానించచ్చు. గొంతుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాతలు మన కన్నుల ముందు ఆ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని చూపించేవాళ్ళు. అలాగే స్వాతంత్ర దినం కానీ, రిపబ్లిక్ డే పరేడ్ కానీ ఏమైనా సరే చాలా గొప్పగా అక్కడ మనం అందులో ఢిల్లీలో మనం ఉన్నామా అన్నంత ఫీలింగ్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న ప్రఖ్యాత కమెంటేటర్స్ మెల్విల్ డిమెల్లో, విఎన్ చక్రపాణి వంటి వాళ్ళు మన కన్నుల ముందు సాక్షాత్కరింపచేసేవారు ప్రతి విషయాన్ని. అలాగే మన తెలుగులోకి వస్తే భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, అప్పుడున్నటువంటి వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
1: ఒక దేశాన్ని ఆకలి నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర పోషించగలదా అంటే అవునని సమాధానం చెబుతూనే ఆ పని ఆకాశవాణి చేసి చూపించిందని గర్వంగా చెప్పొచ్చు. 1960లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేయడంలో రేడియో చేసిన కృషి నా భూతో నా భవిష్యత్.
2: రైతు సోదరులకు నమస్కారం. నేడు మనం కొత్త రకం వంగడాలు, ఆధునిక ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం అంటూ కిసాన్ వాణి, ఇల్లు వాకిలి, పాడి పంట, పొలం పనుల వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వేళల్లో శాస్త్రవేత్తలు నేరుగా రేడియోలోంచి రైతుల ఇంటి అరుగుల మీదకి చేరుకున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్, విత్తనాలు చల్లే పద్ధతులు, ఎరువుల వాడకం అన్నీ సరళమైన భాషలో వారికి అర్థమయ్యేలా తెలియజేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆకాశవాణి ప్రచారం చేసిన ADT 27 అనే కొత్త వరి వంగడం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే రైతులు దానికి కృతజ్ఞతగా రేడియో రైస్ అని పేరు పెట్టారు. రేడియో సమాచార విప్లవం కారణంగానే భారతదేశం ఆహార ధాన్యాల దిగుమతి స్థాయి నుండి స్వయం సమృద్ధి స్థాయికి చేరుకుంది. ఇది ఆకాశవాణి సాధించిన అత్యున్నతమైన విజయం. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల హితం కోసం సేవలందిస్తూనే ఉంది ఆకాశవాణి అంటున్నారు విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు వలేటి గోపీచంద్.
3: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో మమేకం చేస్తూ సాగబోయే ఏకైక ప్రసార మాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే ఒక విద్యుత్ అయస్కాంతం అని చెప్పుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అనువైన కార్యక్రమాలను సకాలంలో సరైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణికి ఉన్న చరిత్రను ఎవరు కాదనలేరు, ఎవరు తుడిపేయలేరు. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల సుఖం కోసం, వాళ్ళ యొక్క హితం కోసం తన కార్యక్రమాలను రూపొందిస్తూ సాగుతున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం అయిందంటే ఇళ్లల్లో నిశ్శబ్దం. తరువాత రేడియో వాల్యూమ్ మెల్లమెల్లగా పెద్దగా పెరిగి అందులో ప్రసారమయ్యే నాటకాన్ని ఏకాగ్రతలో ఆనందంగా హాయిగా సెదతీరుతూ వినేవారు. శబ్దాలతోనే దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఆ మహాద్భుత రేడియో నాటక కళారూపాన్ని ఇష్టపడని శ్రోతలెవరుంటారు? టీవీ లేని ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు రాని ఆ కాలంలో రేడియో నాటకమే దేశ ప్రజలకు అతిపెద్ద వినోద సాధనం.
2: తెలుగు నాట మహోన్నత రచయితలు విశ్వనాథ సత్యనారాయణ, ఆత్రేయ, గొల్లపూడి మారుతీరావు, దాశరథి కృష్ణమాచార్యులు, చిరంజీవులు, రావూరి భరద్వాజ, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో మహానుభావులు రేడియో నాటకాలను అజరామరం చేశారు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనేకానేక నవలలను శ్రవ్య నవలలుగా మలచి రేడియోలో ప్రసారం చేసి తెలుగు సాహిత్య సృజనాత్మక పరిమళాన్ని సామాన్యులకు సైతం రుచి చూపించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే మరపురాని అనుభవం అంటూ ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
4: బహుశా చాలా మంది వివిధ రంగాలకు చెందిన వాళ్లను, గుర్తుండిపోయే అంశాలు చెప్పండి అంటే చాలా

0: ఉన్నాయంటారు. దాదాపు 32 ఏళ్ళు ఆకాశవాణి అనే ఒక దేవాలయం లాంటి అమ్మలాంటి సంస్థ నాకు ఇచ్చిన అవకాశం శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు ఇచ్చే ఒక అద్భుత ప్రక్రియ. లేఖావళి, జనవాణి, జనరంజని, ఉభయకుశలోపరి, పేరు ఏదైనా కానీ నిజానికి నేను వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే అంశం కమ్యూనికేషన్. అంటే ఎంత మహనీయులైనా తమ దగ్గర ఒక మానస సరోవరంలో ఎంత జ్ఞాన సంపద ఉన్నా అది గంగలా పారాలి, 10 క్షేత్రాలకు ఆ జ్ఞానాన్ని పంచాలి అనే ఒక తత్వం నాకు చాలా ఇష్టమైన పని. అలాగే శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణితో పంచుకోవటం, ఆకాశవాణితో అనుబంధం పెంచుకోవటం, ఆకాశవాణి అంతే ఆనందంగా అంతే ఆత్మీయంగా శ్రోతలకి ఒక స్వరచాలనంతో కరచాలనం చేసే అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందం.
1: తెలుగునాట రేడియో ప్రాచుర్యం పొందడానికి మరొక ముఖ్య కారణం ఆకాశవాణి లలిత సంగీతం. పాలగుమ్మి విశ్వనాథం మాస్టర్ లాంటి వారు ఆకాశవాణిలో లలిత సంగీత విభాగానికి ప్రాణం పోశారు. ఎందరో గొప్ప కవుల భావగీతాలకు, దేశభక్తి గీతాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి ప్రజల నాలుకలపై నిలిపారు.

0: ఓలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మహావిద్వాంసులు రేడియో ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ప్రతి లోగిలిని శాస్త్రీయ సంగీత వేదికలుగా మార్చిన ఘనత రేడియోకే దక్కుతుంది.
1: ఆకాశవాణి తనకిచ్చిన అవకాశాలు అనన్య సామాన్యమంటూ తన కృతజ్ఞత తెలుపుతున్నారు వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ.
2: ఆకాశవాణి అని మాతృమూర్తి ఒడిలో 4 దశాబ్దాల పాటు గడిపిన ఒక సేవకుడిగా ఈరోజు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది మిత్రులారా. ఆకాశవాణి అంటే అది ఒక పవిత్ర ఆలయం నాకు, నా పాలిట సరస్వతీ నిలయం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మంత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజం, మైక్రోఫోన్ ముందు కూర్చొని నేను పలికిన ప్రతి పదం, నేను చేసిన ప్రతి ప్రకటన, నేను అభినయించిన ప్రతి నాటక రూపక సన్నివేశాల వెనుక శ్రోతల పట్ల బాధ్యత ఉండేది నాకు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ శబ్ద తరంగాల మధ్య నా జీవితాన్ని ఒక శ్రవ్య కావ్యంగా మలుచుకున్నాననే మాట సత్యమండి. ఈ సంస్థ ఆకాశవాణి నాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ, నా వ్యక్తిత్వానికి రూపాన్నిచ్చింది, నాకు సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అనౌన్సర్గా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించిన నేను రేడియో ద్వారా ఎందరెందరో శ్రోతల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలిగానంటే పెదలారాది కేవలం ఆకాశవాణి కల్పించిన వేదిక వల్లే. ప్రతిరోజు స్టూడియోల్లోకి అడుగు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు ఒక కళాకారుడిగా నేను పొందిన అనుభూతి తృప్తి వర్ణనాతీతం. ఆకాశవాణి నాకు ఒక ఉద్యోగం అని మాత్రమే నేను అనలేను, ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన సంస్థ, క్రమశిక్షణ అలవాటు చేసిన సంస్థ.
1: జానపద సంగీతాన్ని పెంచి పోషించడంలో రేడియో పాత్ర

0: చాలా కీలకమైంది. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడి స్థానిక సాంస్కృతిక జానపద పాటలను కళారూపాలను రికార్డు చేసి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న ఘనత రేడియోకే దక్కుతుంది. జానపదం నిత్య ప్రవాహిణి వంటిది. స్థానిక జీవనం, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలంటే జానపదమే కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి స్థానీయమైన జానపదానికి రెడ్ కార్పెట్ వేసి భద్రపరిచింది ఆకాశవాణి.
1: రేడియో కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, జరగబోయే ఉపద్రవాల నుండి మానవాళిని రక్షిస్తుంది కూడా. వాతావరణ హెచ్చరికలు, తుఫాను సూచనలు, వడగాల్పులు, చలి తీవ్రతలు, ఇలా అన్నిటినీ ఆయా కాలాలకు అనుగుణంగా తెలియజేస్తుంది. యుద్ధ వేళల్లో కూడా తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటుంది.
0: 1962, 1965, 1971 మూడు యుద్ధాలు దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించి సైన్యానికి మద్దతుగా నిలవడంలో ఆకాశవాణి ఏకైక సమాచార వారధిగా నిలిచింది. మేమంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి అద్భుత విజయం సాధించింది.
1: తన చిన్ననాటి నుంచే రేడియో కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణని, అటువంటి మాతృ సంస్థ అయిన ఆకాశవాణిలోనే అరుదైన కార్యక్రమాలు రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఉదయ్ శంకర్.
2: నా ఉద్దేశంలో ఆకాశవాణి అనేది ఒక డైమండ్ లాంటిది. డైమండ్కి ఎప్పుడూ ప్రాభవం ఉంటుంది. అలాగే ఆకాశవాణి కూడా గత వైభవాన్ని కాదు, ఎప్పుడూ వైభవంగానే ఉంది, ఇక ముందు కూడా వైభవంగానే ఉంటుంది. నేను 36 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను వివిధ కేంద్రాల్లో. మేము 3వ తరం అనుకుంటే కనుక ఇప్పుడున్న వారందరూ కూడా 4వ తరానికి చెందిన వారు అనుకుంటాను. 90 సంవత్సరాలు నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్తే నైట్ ఎందింబావుకి సీతాపతి సంసారం అని చెప్పి నండూరు సుబ్బారావు గారి నాటక సీరియల్ వచ్చేది అనమాట. అది సిటీ బస్సుల్లో కూడా వినవాళ్ళం. అది చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటుంటే. తర్వాత నాకు గుర్తొచ్చేదంటే నేను విజయవాడలో పనిచేసిన కాలంలో యక్షగానాలని, కూచిపూడి యక్షగానాలు 16th century రాసిన రాజుల కాలంలో నాటి రాసిన గ్రంథాలని మేము తంజావూరు లైబ్రరీ అలా దేశం ఎక్కడెక్కడుందో అక్కడంతా వెతికి ఒక 1 ఇయర్ ప్రాజెక్టులో కొన్ని 20 యక్షగానాలు రికార్డ్ చేసి భద్రపరచడం జరిగింది. కృష్ణమాచారి గారు లాంటి వారు, నేదును కృష్ణమూర్తి గారు, ఇక్కడి నుంచి నూకల చిన్న సత్యనారాయణ గారు, అనేక మంది సంగీత కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లాను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఆకాశవాణి చేరుకోవాలని సిబ్బందికి, కళాకారులకి, శ్రోతలకు కూడాను, అందరికి కూడాను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.
1: సమాచార విప్లవానికి అసలైన పితామహుడు రేడియోనే అంటున్న వ్యాఖ్యాత అమృత.
3: కంటికి కనిపించని గొంతుక గుండెకు అత్యంత దగ్గరగా ఎలా ప్రయాణించగలదో నిరూపించిన ఏకైక మాధ్యమం మన రేడియో. విపత్తులు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కరెంటు పోయి ప్రపంచంతో బంధాలు తెగిపోయినప్పుడు బ్యాటరీలతో నడిచే ఒక చిన్న రేడియో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టింది, ధైర్యాన్నిచ్చింది. సమాచార విప్లవానికి అసలైన పితామహుడు ఆకాశవాణి అని చెప్పొచ్చు. ఈ 90 ఏళ్ల ప్రయాణం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక వార్తను సేకరించడానికి, ఒక లలిత సంగీతాన్ని రికార్డు చేయడానికి నాటి సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, అనౌన్సర్లు పడ్డ తపన సామాన్యమైంది కాదండి. ఆ నిబద్ధతే ఆకాశవాణిని విశ్వసనీయతకు మారుపేరుగా నిలబెట్టింది.
1: 1957లో ప్రారంభమైన వివిధ భారతి భారతీయ చలనచిత్ర సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రతి ఇల్లాలు, కార్మికుడు, డ్రైవర్, విద్యార్థి వరకు తీసుకెళ్లింది. సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యుడికి సైతం వినోదాన్ని అందిస్తూ హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడంలో విప్లవాత్మక విజయం సాధించింది.
0: బాల్యం నుండే ఆకాశవాణితో అనుబంధం ఉందని, మొదటిసారి ఆకాశవాణిలో తన కవిత ప్రసారమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్.
4: ఆకాశవాణి తన ప్రసారాలను ప్రారంభించి 90 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఒక ఉత్సవం లాంటి వాతావరణం ఏర్పడ్డ సంగతి మిగిలిన మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. నేను కేవలం 18 సంవత్సరాలు కూడా నిండక ముందు ఆకాశవాణిలో యువవాణి అనే కార్యక్రమంలో కవిత్వం చదివి

0: అవకాశం దొరకడంతో పొంగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి రెండవ సంవత్సరానికి మధ్య ఎండాకాలం సెలవుల్లో రాసి పంపిన కవితలను ఆకాశవాణి చదవడానికి అనుమతిచ్చింది. అట్లా ఆలోచిస్తే ఒక పత్రికలో వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం మాకు ఆకాశవాణిలో వస్తేనే ఉండేది. తన స్వంత గొంతు ఆకాశవాణి నుండి వినిపిస్తుంది అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ రేడియో పెట్టుకుని కనీసం 10 మందిమే ఒకచోట రేడియో కూర్చొని విన్నాము. అట్లాంటి గొప్ప అనుభూతుల్ని నింపినటువంటి ఒకే ఒక ప్రసార సాధనం ఏదైనా ఉందంటే ఆకాశవాణి. అది కూడా ప్రభుత్వ ప్రసార సాధనంలో మాకు అవకాశం దొరకడం ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. 90 ఏళ్ల తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 10-20 ఏండ్ల క్రితం ఆకాశవాణిని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్ళం, లేదా రేడియోని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దూరదర్శన్ లేదా టీవీలు చూసిన దానికంటే ఎక్కువగానే మనం ఇప్పుడు రేడియోలు వినాల్సినటువంటి అవసరం వచ్చింది. రేడియోకి వెనక్కి పోవడం అనేది లేదు. ఆకాశవాణి కూడా తన కార్యక్రమాలను నిరంతరం సాహిత్య కళా రంగాల పట్ల విస్తరిస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. శుభాకాంక్షలు. ఆకాశవాణిలో పనిచేసే ఉద్యోగ మిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
1: మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దాదాపు 17 భాషలకు పైగా మాట్లాడే గొప్ప బహుభాషా కోవిదుడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా కాకముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో, చర్చా వేదికల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపై, సాహిత్యంపై ఆయన రేడియోలో చేసిన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి.
2: నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు భాష ఇబ్బంది లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే అయ్యో నేనేం మాట్లాడాలి అనే మాట నాకు లేదు. నేను చెప్పవలసిందేదో వాళ్లకు చెప్పగలుగుతాను, వాళ్లతో సంభాషించగలుగుతాను, కాబట్టి నాకు బాధ లేదు. నేను యావత్ భారతదేశానికి చెందిన మనిషిని నేను అనుకుంటున్నాను. నా దేశం నా ఇల్లని నేను అనుకుంటున్నాను.
3: 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని యావత్ భారతదేశానికి చేరవేసిన ఏకైక మాధ్యమం ఆకాశవాణి. ఆ రోజు కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే కలిగి ఉన్న ఆకాశవాణి నేడు దాదాపు 590 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
1: భారతదేశంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక సమాచార మాధ్యమాలు విస్తరించినప్పటికీ రేడియో ఇప్పటికీ ప్రజలకు అత్యంత చేరువైన సమాచార సాధనంగా నిలిచింది. అందుకు నిదర్శనమే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం.
3: 2014 అక్టోబర్ 3న తొలిసారిగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా సంభాషించే నెలవారీ రేడియో వేదికగా రూపుదిద్దుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలకు బదులుగా సమాజంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వినూత్న ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత విజయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడతాయి.
4: సామాన్య సి లగ్నే వాలి ప్రేరణాం సే బహుత్ బడే కామ్ భీ హో జాతే హై. ఐసే హీ ఏక్ యువా హై శ్రీమాన్ ప్రదీప్ సాంగ్వాన్, గురుగ్రామ్ కే ప్రదీప్ సాంగ్వాన్. 2016 సే హీలింగ్ హిమాలయ నామ్ సే అభియాన్ చలా రహే హై. వో అప్నీ టీమ్ ఔర్ వాలంటీర్స్ కే సాథ్ హిమాలయ కే అలగ్ అలగ్ ఇలాకో మే జాతే హై ఔర్ జో ప్లాస్టిక్ కచరా టూరిస్ట్ వహాన్ ఛోడ్ కర్ ఆతే హై వో సాఫ్ కర్తే హై. ప్రదీప్ జీ అబ్ తక్ హిమాలయ కీ అలగ్ అలగ్ టూరిస్ట్ లొకేషన్ సే టనో ప్లాస్టిక్ సాఫ్ కర్ చుకే హై. హమే దేశ్ కో సింగల్ యూజ్ ప్లాస్టిక్ సే ముక్త కర్నా హీ హై. ఆప్ ఖుద్ స్వస్థ రహియే, అప్నే పరివార్ కో స్వస్థ రఖియే.
1: దేశంలోని ప్రతి పౌరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేని వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సందేశాలను చేరవేయడానికి రేడియోను ఒక సమర్థవంతమైన మాధ్యమంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యం దీనికి మూలం.
3: ఈ కార్యక్రమం ద్వారా

0: ప్రధానమంత్రి కేవలం తన అభిప్రాయాలను మాత్రమే చెప్పరు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల లేఖలు, సూచనలు, విజయ గాథలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి. ఒక గ్రామంలో నీటి సంరక్షణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం కావచ్చు, ఒక యువకుడు సాధించిన విశేషమైన విజయం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమమూ కావచ్చు. ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందుతాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడిన అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయి. స్వచ్ఛ భారత్, ఖాదీ వినియోగం, నీటి సంరక్షణ, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడింది.
1: దేశంలో 92% భౌగోళిక ప్రాంతం, జనాభాలో దాదాపు 99%, ఇలా ఆకాశవాణి చేరని చోటు లేదు. తన ప్రసారాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాశవాణి నిత్యం చాటుతుంది. రేడియో అంటే కేవలం ఒక యంత్రం కాదు, ఒక భావోద్వేగం, ఒక చారిత్రాత్మక సాక్ష్యం.
0: రైతుకు రేడియో రైస్ను అందించిన,
1: సైనికుడికి యుద్ధ సమాచారాన్ని చేరవేసిన, ఆదివారాల్లో రేడియో నాటకాలతో వీధులను నిశ్శబ్దంగా మార్చిన,
0: తుఫానులో దారి తప్పిన జాలరులకు ధైర్యం చెప్పిన
1: ఆకాశవాణి దేశపు ప్రతి పౌరుని గుండె చప్పుడుగా వెలుగొందుతూనే ఉంటుంది.
0: ఇది ఆకాశవాణి. కోట్లాది భారతీయుల గుండెల్లో ఏదో తెలియని అనుబంధాన్ని నిర్మించుకున్న వారధి. పొలాల్లో రైతుకు, ఇంట్లో గృహిణికి, యుద్ధభూమిలో సైనికుడికి తోడుగా నీడగా నిలిచిన ఆకాశవాణి మనందరి జీవితాల్లో ఒక భాగం. దేశానికి వెన్నెముక రైతన్నైతే ఆకాశవాణికి వెన్నెముక శ్రోతన్న. 90 వసంతాల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రోతలందరి తరపున కొందరి శ్రోతల అభిప్రాయాలు.
2: పండారు త్రిమూర్తుల గొప్ప పెసాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చెట్టుకి కొమ్మలు రెమ్మలు వాటి మీద వాలే రకరకాల పక్షులు ఉంటాయండి, అవన్నీ టేప్ రికార్డులు టీవీలు కట్టానండి, ఆ వటవృక్షమే ఆకాశవాణి అండి అని చెప్పానండి.
3: నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. ఆకాశవాణి అంటే మనిషికి ఒక శ్వాస లాంటిది. ఇది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనము పడుతున్న వరకు కూడా మాకు ఒక శ్వాస లాగా మా జీవనాన్ని, మా గమనాన్ని లోక జ్ఞానంతో నడిపించేదే ఆకాశవాణి.
4: అధ్యా రాజశేఖర్, నభూతో నభవిష్య.
5: బండి కృష్ణాగౌడ్ గ్రామం. నా చిన్నతనంలో నేను మా ఊర్లో పోస్ట్ బాక్స్ గార్డ్ లేదండి. ఎండల పాటలు వినాలని కోరికతో నేను 30 కిలోమీటర్లు అప్ డౌన్ పోయి తరాలు వేసి వచ్చేవాడిని. రేడియోలో పాటలు వినాలని కోరికతో ప్రతి రోజు పోయేవాడిని, వచ్చేవాడిని. 2 గంటల సమయం పట్టేది, అయినా నేను విలువకుండా చేసేవాడిని సార్. నేను అది
6: సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
7: రేడియో అమ్మ లాంటిది, నాన్న లాంటిది సార్. మీరు రేడియో పక్కన పెట్టుకుని మా చేనేత వృత్తి పనులు చేసుకుంటూ ఉంటాం సార్. మాకు ఎన్నో ప్రయోజనకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కార్మికుల కార్యక్రమం కానివ్వండి, వార్తలైనా, చిత్రమాధురి, జనరంజని, ఫోనింగ్ కార్యక్రమం, ఎన్ని విషయాలు చెప్తుంటారు సార్ మాకు రేడియో ద్వారా. మాకు ఎంతో జ్ఞానం కూడా ప్రసాదిస్తారు సార్ మాకు రేడియో.
8: పునర్ వెంకటేశం నిద్రలేసిన కానీ ప్రతిరోజు మాకు ఆత్మీయ నేస్తాం ఆకాశవాణి సార్.
9: చెడల జాగరందర కాలనీ నుంచి అప్పలరాజు అండి. మనకి ఎలాంటి వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తరతరాలకి ఇక ఆకాశవాణి అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేము అండి ఆకాశవాణి అనేది.

మీరింతవరకు నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి, అలవైకుంఠపురంలో చిత్రం కోసం శ్రీకృష్ణ ప్రియా సిస్టర్స్ పాడిన పాట. రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మిస్సమ్మా చిత్రం కోసం వసుంధరదాస్ పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షులకు తగిన భద్రతా సహకారం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ టెట్ 2026 తొలి విడత పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 తేదీల మధ్యలో 5 రోజుల పాటు జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2లకు కలిపి మొత్తం 137,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ జి రమేష్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి సభను నిర్వహిస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 2 ఏళ్లుగా ఉపాధి అవకాశాల విస్తరణ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణ

గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో 100 కోట్లకు పైగా విలువైన భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని ఉప్పాలగూడలో 30 వేల కోట్ల రూపాయల విలువైన 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె నిర్మించడంతో హైడ్రా రక్షించిన భూముల విలువ 100 కోట్ల విలువకు పైగా చేరిందని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్.

యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడు వినండి, ఖమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన.

ఇంతవరకు మీరు బి చంద్రశేఖర్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె జయరాం, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సిరి సిరి మువ్వ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి సాహిత్యం వినండి. కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో.

ఇప్పుడు వినండి మనసున్న మహారాజు ఈ చిత్రం కోసం. వందే మాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడ్వాల్ ఆలపించిన వేటూరి సాహిత్యం.

మనసున్న మహారాజు చిత్రం కోసం ఆ పాట విన్నారు కదా. మరి సమయం 11:30. ఇప్పుడు వినండి సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో కౌసర్ నియాజీ బృందం వారిచే ఖవ్వాలి వింటారు. వినండి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో కౌసర్ నియాజీ బృందం వారిచే ఖవ్వాలి.

నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ యూత్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ముకుందప్రియ. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎట్ ఎఫ్ఎం 738 MHz మీడియం వేవ్. టైమ్ ఇన్ ద స్టూడియో ఇస్ 12:10 PM. ఇన్ టుడేస్ టైమ్ యంగ్ టీన్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ మెనీ కోర్సెస్ అండ్ స్ట్రీమ్స్ అదర్ దెన్ మెడిసిన్, ఇంజనీరింగ్, CA ఎక్సెట్రా. So today let's explore one such unpopular course, architecture. Architecture, a field that shapes the spaces where we live, work, study and relax, from homes and schools to hospitals and parks. Architecture influences our everyday life. Architecture is not only about designing beautiful buildings. It is a blend of creativity, science, planning, and problem solving. Architects create spaces that are functional, safe, comfortable, and environmentally responsible. Many students believe architecture is only about drawing, but the profession involves much more than that, including design thinking, technology, sustainability, and understanding human needs. In today's program, we will discuss the architecture course, career opportunities, entrance exams, different streams in architecture, and the role architects play in our society. So stay tuned.

ప్రజెంట్ యువర్ వర్క్ అండ్ ఆల్ ఇస్ నాట్ మచ్ థాట్ ఇన్ ద కాలేజెస్, బట్ యూ షుడ్ లర్న్ బై యువర్ సెల్ఫ్ వెన్ యూఆర్ టేకింగ్ అప్ దిస్ కోర్స్, బికాస్ ఆర్కిటెక్చర్ ఇస్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రజెంట్ యువర్ వర్క్ అండ్ హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. ద కోర్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ టు బికమ్ ఆర్కిటెక్ట్స్ హూ కెన్ క్రియేట్ స్పేసెస్ దట్ ఆర్ యూస్ఫుల్, సస్టైనబుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫర్ ద సొసైటీ.

హోమ్స్ అండ్ అపార్ట్మెంట్స్, అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ కమర్షియల్ ఆర్కిటెక్చర్ ఇన్వాల్వ్స్ ఆఫీసెస్, మాల్స్, హోటల్స్ అండ్ బిజినెస్ స్పేసెస్. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ద మెనీ ఆఫ్ పీపుల్ డజన్ నో, ఇస్ దెర్ ఈస్ అ సబ్జెక్ట్ కాల్డ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ విచ్ డీల్స్ విత్ అవుట్డోర్ అండ్ ఇండోర్ స్పేసెస్ లైక్ పార్క్స్, గార్డెన్స్, పబ్లిక్ ఏరియాస్ వేర్ యూ డీల్ విత్ మచ్ ఆఫ్ ప్లాంటేషన్, హౌ వేర్ విచ్ ప్లాంట్ వర్క్స్ ఫర్ విచ్ సీజన్, విచ్ ప్లాంట్ గ్రోస్ వెల్ అండ్ ఎవ్రీథింగ్, హౌ ద ప్లాంట్ అరేంజ్మెంట్ వర్క్స్ అండ్ హౌ దట్ అరేంజ్మెంట్ ఎఫెక్ట్స్ పీపుల్ మైండ్ అండ్ దేర్ మూడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టడీడ్ ఇన్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ కమ్స్ టు ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, ఫోకసెస్ ఆన్ డిజైనింగ్ ఫంక్షనల్ అండ్ అట్రాక్టివ్ ఇండోర్ ఎన్వైరన్మెంట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ అర్బన్ ప్లానింగ్ ఇస్ అన్ అదర్ స్ట్రీమ్ వేర్ ప్రొఫెషనల్ వర్క్ ఆన్ సిటీ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ వీ హ్యావ్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ వేర్ రీసెంట్లీ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ బూమింగ్ అ లాట్, ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ యాజ్ ఆర్కిటెక్ట్స్. దే డిజైన్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్స్. Some architects also specialize in conservation architecture, which is my favorite, which involves restoring and protecting historical buildings and heritage sites. All the buildings you see, all the heritage buildings you see, the repair, the restoration and everything you see is done by conservation architects. They do multiple things. Like inventory, mapping, heritage mapping, conservation, conditional analysis of building, how the old building acts. See, repairing is one part, but you need to understand where if we touch that old structure, what happens next? Because we don't know what is happening inside that building. So that is where conservation architects come into the place, where they see, they analyze the condition of the each building, each structure, each beam, each column, and how to go ahead with that building is the responsibility of conservation architects. With advancements in technology, fields like digital architecture and smart building designs are also growing rapidly. These different streams allow students to choose areas that match their interest, creativity and career goals while contributing positively to society and the built environment. So you have heard a lot of streams and everything about architecture. So next, now you're curious how to get into the course. Many of them doesn't know how to get into the course of architecture. So let us understand the process. To study architecture in India, students usually need to complete their 10+2 education. And maths should be, the mathematics should be their core subject. And it is important to get into an architecture school. So students from science background commonly choose this field. But creativity and design interest are equally important. The most common course is Bachelor's of Architecture, which is of 5 years of professional degree. So to get into architecture college, there are two main entrance exams and eligibility criteria. So before going to or before planning to write those exams, students must build their skills such as observation, creativity, communication and problem solving. Having an interest in design, spaces, arts and technology can be very much helpful. So before joining the course, you should explore sketches, model making, photography, learning basic design softwares and everything helps later. You should be mainly solving practical problems, designing spaces. You should be ready to do all these. Then you can think of writing those exams. So the main entrance exams are, so NATA. NATA is the National Aptitude Test in Architecture. This exam tests drawing skills, creativity, observation,

0: లాజికల్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజైన్ కాన్సెప్ట్స్. ఇట్ హ్యాస్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ వెల్. నెక్స్ట్ ద అదర్ మేజర్ ఎగ్జామ్ ఈజ్ జేఈ పేపర్ 2. జేఈ మెయిన్స్ పేపర్ 2. యూ నో, మెనీ ఆఫ్ యూ నో దట్ జేఈ మెయిన్స్ పేపర్ 1 ఈజ్ ఫర్ ద ఇంజనీరింగ్ ఫీల్డ్. అండ్ మెనీ పీపుల్ వండర్ దట్ వై డూ అ పేపర్ 2 ఎగ్జిస్ట్. సో పేపర్ 2 ఈజ్ మెయిన్లీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఆఫ్టర్ రైటింగ్ జేఈ మెయిన్స్ 2 యూ కెన్ గెట్ ఇన్ టు ద కాలేజెస్ లైక్ ఎన్ఐటీస్ అండ్ అదర్ రికగ్నైజ్డ్ కాలేజెస్. సమ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ మే ఆల్సో కండక్ట్ దర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. యూ షుడ్ చెక్ దర్ వెబ్సైట్స్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు దోస్ కాలేజెస్ అండ్ దేర్ ఓన్ అడ్మిషన్ ప్రాసెస్ యాజ్ వెల్. యూ హ్యావ్ ఎస్పీఏస్ అండ్ ఎస్పీఏ ఢిల్లీ, ఎస్పీఏ విజయవాడ, ఎస్పీఏ ఇండోర్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ వెల్. సో దోస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కాలేజెస్ ఫర్ ఆర్కిటెక్చర్. సో స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ షుడ్ ఫోకస్ ఆన్ డ్రాయింగ్ ప్రాక్టీస్, క్రియేటివిటీ, జనరల్ అవేర్నెస్ అబౌట్ బిల్డింగ్స్ అండ్ డిజైన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్. లైక్ పీపుల్ హూ థింక్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రాయింగ్, ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ మ్యాథ్స్ అండ్ ఆల్. సో యూ షుడ్ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ద కోర్స్ అగైన్ బికాస్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హోల్ కోర్స్. Because you don't have the subject directly, the mathematics, but you have structures, DOS and everything where you have to calculate all the loads and everything. Then you have estimation and costing where you have to do all the math, but you don't have the subject named mathematics, but you have to implement all the mathematics you have learned all this way into all the subjects. The time management observation skills are very much important. The entrance exam help colleges identify students with creative thinking and design potential.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: Many people wonder what architects actually do in their daily life. Architects are responsible for planning, designing building spaces. They meet clients, understand requirements, prepare drawings and develop design concepts that are both functional and visually appealing. Their work includes designing homes, colleges, everything, every infrastructure you see is designed by architects, where architects are part of that. So architects also consider safety, lighting, ventilation, materials, sustainability and user comfort while designing. As part of design, architects coordinate with civil engineers, contractors, interior designers and other professionals during construction. They visit project sites to ensure that the work matches the approved plans and quality. Most importantly, architects solve real-world problems through thoughtful design. They create spaces that improve people's experiences, support community, and make cities more organized, efficient, and comfortable for everyone. So, I would like to highlight one major myth is the architecture and civil engineering. Many people, see, I am also an architect by profession, but many people think, when I say I'm into architecture, they think, okay, you're into civil side. So the first thing that comes out of everyone is that, oh, you're into civil engineering. No, civil engineering is different from architecture. What architects do is different from civil engineering. Architecture mainly focuses on design, planning, appearance, and functionality of buildings. Architects think about how people will experience the spaces. Civil engineers, on the other hand, focuses on

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పిఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ,

0: ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంట్ అండ్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

कहाँ गए वो दिन। बड़े भैया क्या गए, जैसे सब खेल खत्म।

0: factor in the air acts like a blanket and protects the earth's surface from the hot rays of the sun. The absence of this blanket in desert lands causes the desert to heat up rapidly during the day and to cool off rapidly at night. Deserts are an important part of nature's great plan. They are there like the dense forests and the deep oceans. Just because they are hot and dry, one should not look upon them as useless parts of the earth.
1: आशा है कि ये कार्यक्रम आपको जरूर पसंद आया होगा. अब इसी के साथ हम आज के कार्यक्रम के समापन की आपसे आज्ञा चाहेंगे. तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए. नमस्कार.
3: उमंग उमंग उमंग उमंग.
4: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10. ఇక తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయి.

0: ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్దిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంది మండలం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర కార్తె రోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్, బేటీ బచావో బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంటచేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు.

0: ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చహద్ భాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వనితాలోకం. ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నాటకమే ప్రాణం ఆకేళ్ల వెంకట సూర్యనారాయణ గారిపై వ్యాసం వింటారు. రచన డాక్టర్ సమ్మెట విజయ గారు.
2: నాటకమే ప్రాణం ఆకేళ్ల వెంకట సూర్యనారాయణ. ఆకేళ్ల వెంకట సూర్యనారాయణ ప్రముఖ సినీ నాటక రచయిత. వీరు 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను మాటలను అందించారు. వీరి కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు. నాటకరంగంలో తనకంటూ విశిష్టమైన స్థానం సంపాదించుకున్న గొప్ప రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారు 1950 ఫిబ్రవరి 10న కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జానకీరామయ్య దంపతులకు జన్మించారు. ఎక్కువగా మహిళల జీవితాలకు సంబంధించిన అంశాలతో రచించడం వీరి ప్రత్యేకత. రచనకు శ్రీకారం. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. మొదట చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 20 నవలలు రచించారు. వీనిలో కొన్ని ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. టీవీ సీరియల్స్కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు. సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు, ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా కాకింగిలి అనే నాటకాన్ని రాశారు. తర్వాత అల్లసాని పెద్దన, రాణీ రుద్రమ, రాణా ప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు రాశారు. ఇక సినీ రంగం. నాటకరంగంతో పాటు అనేక సినిమాలకు రచన, సంభాషణ, దర్శకత్వం చేశారు. మగమహారాజు వీరి తొలి సినిమా. స్వాతిముత్యం, శృతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, అవునన్నా కాదన్నా, ఎంత బావుందో, అయ్యయ్యో బ్రహ్మయ్య ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. నాటక రచన. అమ్మ, రేపటి శత్రువు నాటికలతో నాటక రచయితగా మారాడు ఆకెళ్ళ. వీరు రాసిన నాటికలు 3 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 2022 మే 21న ఆకేళ్ల రాసిన 25 నాటికల సంకలనం ఆవిష్కరింపబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. నాటకరంగంలో వీరి నాటికలు కాకెంగిలి, క్రాస్ రోడ్స్, ఎయిర్ ఇండియా, 3 పురుషార్థం, 6 పిశాచాలు, ఓం, అన్నా జిందాబాద్,

ఇదొక విషాదం. మీ ఇల్లెక్కడ? కొత్త నాయకుడు, ఋషి, పరుగు, ఆ కలనేత, పెద్దలు జాగ్రత్త, అంజలి, మమత, అమ్మ, భవదీయం, రేపటి శత్రువు, నాలుగో సింహం, ఇండియన్ గ్యాస్, మూడో పాదం పెద్దలకు మాత్రమే, ఆంబోతు, శాంతియుద్ధం, కొత్త సైన్యం, తలుపు, 60 దాటాయి ఎందుకు, సహప్రయాణం, నక్షత్రం, ఒంటికన్ను, అదిగో వాళ్లపిల్లే, జీవనవేదం, గడి, స్వేచ్ఛ, చట్టమే నన్ను రక్షిస్తుంది, తెలకపిండి తాయారమ్మ, జరుగుతున్న కథ, తల్లిదండ్రులు జాగ్రత్త, వీటితో పాటు 10 రేడియో నాటికలు, ఎన్నో రూపకాలు వెలువడ్డాయి. రేడియోలో 22 కథలు ప్రసారమయ్యాయి. అవార్డులు. వీరు అనేక అవార్డులు అందుకున్నారు. విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువ చక్రపాణి అవార్డు, 2 సార్లు విజయ మాసపత్రిక అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు కాకింగిలి నాటకంకి లభించింది. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. కళారత్న హంస ఉగాది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి 2013 ఏప్రిల్ 11 అందుకున్నారు. ఆయనకు భార్య రామలక్ష్మి, 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఇక నాటికల విషయానికి వస్తే, ఆకేళ్ల నటించిన నాటకాలలో కొన్ని నాటికల్ని పరిశీలించినట్లయితే, మొట్టమొదట చెప్పుకోవలసినటువంటి నాటిక ఇండియన్ గ్యాస్. ఈ నాటికలో దగాపడ్డ స్త్రీల పట్ల మనుషుల ప్రవర్తనని వేలెత్తి చూపిస్తూ ఆయన రచించారు. ఇందులో 3 రకాల అంతస్తులకు చెందిన ఆడవాళ్లున్నారు. వారిపై హఠాత్తుగా కొందరు అఘాయిత్యానికి పాల్పడతారు. వారిలో ధనవంతురాలి భార్య జయంతి ఆ సమస్యను భర్త చాలా సులువుగా, అసలు తన భార్య ఊళ్ళోనే లేదని తేలికగా పరిష్కరిస్తాడు. తన డబ్బు పరపతితో పేదవాడైన కొండయ్య భార్య ముత్యాలు తన తప్పు తెలుసుకొని పెళ్లాము మనసు మలినం కాలేదని మన్నించి దగ్గరికి చేర్చుకున్నాడు. ఇక మధ్యతరగతి వాడు అనంతరావు, అతనికే వచ్చింది నరకం. కంట్లో పొడవడానికి వేలు చేస్తారే కాని కన్నీళ్లు తుడవడానికి చేయి చాచరు, అదే అతని బాధ అంటూ 3 రకాల వర్గాల వారిపై ఒక సమస్యను ఆపాదించి దాని నుంచి జరిగే మార్పులను చక్కగా విశ్లేషించిన ఆకెళ్ల అద్భుతమైన రచన ఇండియన్ గ్యాస్. మరికాస్త విశదంగా పరిశీలించినట్లయితే, ఇండియన్ గ్యాస్ వర్గ సమస్యాత్మక నాటిక. ఇందులో వర్గ మనస్తత్వం చెప్పడానికి ఆకెళ్ల చేసే ప్రయత్నం చెప్పుకోదగింది. నాటకీయతను రక్షించే ప్రయత్నం ఇందులో చేశారు. నాటకీయ శిల్పం, ఇతివృత్తం, దాని నడిపిన తీరు వర్గతత్వాన్ని వ్యక్తీకరించేలా సజీవ పాత్రలను చిత్రీకరించారు. నాటిక అంతా కాంపౌండ్ గేటు వద్ద నడపడం నాటకీయ చతురత. చెంగల్రావు, జయంతి సంపన్న వర్గానికి చెందినవారు. అన్నపూర్ణ, అనంతరావు మధ్యతరగతి వారు. 3 ముసుగు మనసులు వచ్చి 3 ఆడవాళ్లను మానభంగం చేస్తారు. జయంతి ఊరెళ్ళిందని బుకాయిస్తాడు చెంగల్రావు. అన్నపూర్ణ ఉరేసుకుని చచ్చినా పర్వాలేదు కాని నేను ఆ జనంలోకి వెళ్లలేను అంటాడు అనంతరావు. కొండయ్య ముత్యాలు ఏ పాపం చేయలేదని ఆమెను ఓదార్చుతాడు. సమస్య వచ్చిందల్లా మధ్యతరగతి వాడైన అనంతరావుకే. ఎటూ తేల్చుకోలేక కర్మ, ఇదంతా నా కర్మకు వచ్చిందని బాధపడతాడు. అప్పుడు నాయుడు, చాలు ఆపండి బాబు, ఈ మాట భారతదేశం అంతా ఎంత పాతదో అంత పాత మాట. ఈ మాట వినీ వినీ విసుగెత్తిపోయింది. మన చేతగానితనాన్ని, మన ఓటమిని, మన సోమరితనాన్ని, అసమర్థతని దాచుకునేందుకు ఆడుకునే మాట, వాడుకునే మాట ఈ కర్మ. ఇదో ఇండియన్ గ్యాస్. తలకొట్టుకుని ప్రతివాడూ ఈ గ్యాస్ని వదులుతాడు. ఈ ఇండియన్ గ్యాస్కి ఒక దండం పెట్టి వదిలేయండి, ముందుకు అడిగేయండి అని వివరిస్తాడు. అప్పటి వరకు ఇండియన్ గ్యాస్ అనే శీర్షిక ఎందుకొచ్చిందా అని ఎదురుచూసేవారికి విషయగోపనంతో చెప్పే వివరణ ఈ నాటిక. ఆకేళ్ల కీర్తిబావుటాన ఎగరవేసిన నాటికల సంపుటి పంచవటి. ఇక ఈ పంచవటిలో 5 నాటికలున్నాయి. అందులో అమ్మ, రేపటి శత్రువు, ఇండియన్ గ్యాస్, 4 సింహం, భవదీయం అనే 5 నాటికలు. పరిషత్తులలోనూ ఈ నాటికలు పలుచోట్ల ప్రదర్శించబడ్డాయి. ఆకేళ్ల రచనలు, ఆయా పాత్రలు సందర్భోచితంగా ఎంత అవసరమో అంతే క్లుప్తంగా పలకడం విశిష్ట గుణం. అత్యవసరమైతే తప్ప ఉపన్యాస ధోరణి సంభాషణలో ఉండదు. వీరి రచనలో

క్లుప్తత, విషయగోపనం ప్రధాన లక్షణాలు. ఆకెళ్ల నాటికలలో స్త్రీ పాత్ర ప్రధానంగా ఉన్నటువంటి నాటికల్లో విశేషంగా చెప్పుకోవలసిన నాటిక అమ్మ. అమ్మ ఉదాత్తమైన స్త్రీ సమస్యను గురించిన నాటిక. ఇందులో అన్నపూర్ణ కొడుకులు రామం ఆనందులు, కోడలు రామం భార్య, పాపారావు చిన్న కొడుకు డాక్టర్ ఈ పాత్రలుంటాయి. పరమేశ్వరరావు తండ్రి కోమాలో ఉంటాడు, డాక్టర్ పరీక్ష చేస్తుంటాడు. తల్లి మంటలు చేస్తూ హాస్పిటల్కి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తండ్రి చనిపోలేదని అతని నుంచి వచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తుంటారు ఇంట్లో ఉన్నవారు. తండ్రి అప్పుల వాళ్లకి డబ్బు కట్టాడని తెలిసి తండ్రితో లాభం లేదనుకుని తల్లి ద్వారా ఏమొస్తుందా అని ఎదురుచూస్తారు ఆ పిల్లలు. తల్లికి ఫ్యామిలీ పెన్షన్ రూపాయలు 500 ఇంటి వద్ద నుంచి 500 వస్తాయి కనుక ఇంటి దగ్గర నుంచి 500, ఫ్యామిలీ పెన్షన్ 500, ఇలా 2 రకాలుగా వస్తాయి కనుక అమ్మను ఎవరెవరు ఎలా ఉంచుకోవాలనే విషయంపై గొడవలు పడతారు. వాళ్లని నిలదీస్తుంది అమ్మ. తన భర్త జ్ఞాపకాలతో అదే ఇంటిలో ఉంటానని చెప్పగానే అందరూ నీరుగారిపోతారు. అమ్మ సంతానం కోసం పడే తపన, చేసే త్యాగం అనన్య సామాన్యం. దీనిని దృశ్యమానంగా ఒక కావ్యంగా మలచి రంగస్థలంపై ప్రదర్శింపచేసి ప్రేక్షకుల మన్ననలకు పాత్రం కావడం శ్లాఘనీయం. ఈ నాటికలో కష్టసాధ్యమైన విషయాన్ని తీసుకుని సజీవ పాత్రలతో ప్రేక్షకులను అలరించి చక్కని సంభాషణలతో సన్నివేశ కల్పనతో రచించారు ఆకెళ్ళ. అమ్మ మాటలు ఎంతో స్వాభావికంగా ఉండడమే కాకుండా మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. అప్పుల వాళ్లకు డబ్బు చెల్లించండి అనే విషయం కూడా విషయగోపనం ద్వారా తెలియపరిచారు. ఇందులో ఒక చక్కని డైలాగుంటుంది. 9 నెలలు కడుపులో పెట్టుకున్నాను, 1 నెల ఇంట్లో పెట్టుకోలేవా అని సూటిగా అడగడం అందర్నీ కలిచివేస్తుంది. ఇది ఈ నాటికలో ఒక పెద్ద హైలైట్. ఆ తర్వాత మనం చెప్పుకోవలసినటువంటి నాటిక రేపటి శత్రువు. నాటకీయ శిల్పం కలిగినటువంటి, కళాత్మకతతో కూడినటువంటి నాటిక. ఈ రచన తరాలు అంతరాలు మధ్య కలిగే మార్పులను విశ్లేషించిన నాటిక. ఆనంద్ పెళ్లయ్యాక కోడలు రాణి రాగానే అత్తకి కోడలికి పడదు, వాళ్లతో ఉండలేక శాంతను అడుగుతాడు కొడుకు రేపటి శత్రువు అని. అయితే శాంతి సమాధానమిస్తుంది, రేపటి శత్రువు కొడుకు కాదు, నీ వార్ధక్యం, రేపే నిన్ను చుట్టుముట్టే శత్రువు నీ ముసలితనం అని సత్యమంటాడు. శ్రీ ఎస్ గంగప్ప గారు ఈ నాటికను విశ్లేషిస్తూ సత్యం చిదంబరం పాత్రల్లో ప్రతియోగముంది, చిదంబరం శాంత పాత్రల్లో సమానంతరత్వం చూడగలము, కాకపోతే శాంతి కోడలి వల్ల చిదంబరం కొడుకు వల్ల బాధితులు, సత్యం శాంతిలతో ఉంటూనే ఆ కుటుంబ విషయంలో పాటు చిదంబరం గడిపిన జీవితాన్ని విస్పష్టం చేశారు ఆకెళ్ళ. ఈ నాటికలు గుణాలను బట్టి నాటకీయ శిల్ప పరిరక్షణలో ఉత్తమ నాటకకర్తగా ఆకెళ్ళ నిరూపించుకున్నారు. ఈ నాటికలు అత్తాకోడలి మధ్య వివాదం చాలా సహజంగా చిత్రీకరించారు రచయిత. ఈ గొడవ కోడలు రాణి పాలవాడిని మార్చి పాల ప్యాకెట్లు తెప్పించడంతో ప్రారంభమై ఆనంద్కి జ్యూస్ బదులుగా కాఫీ ఇవ్వడం, సుప్రీం సబ్బు తెప్పించడం, చేతికర్ర తెప్పించడం, వీటన్నిటి ద్వారా ఆకెళ్ళ నాటక కావ్యాన్ని నడిపిన తీరులో ప్రతిభ స్పష్టమవుతుంది. ఆకెళ్ళ రచించిన 4వ సింహం దేశభక్తి ప్రధానమైన నాటిక. కొడుకుని గురించిన నిజాలు తల్లి రమాదేవి ప్రజల వద్ద బయటపెట్టిందని, ఆమెను చంపబోతారు కొడుకులు, చివరికి జరిగే ఘర్షణలో మనవరాళ్లు మనవడు రమాదేవి కొడుకులను చంపి దేశద్రోహం పైన తండ్రులను చంపడమే సముచితమని ఉప్పొంగిన ముత్తవ్వ దేశ స్వాతంత్ర్యం కోసం నానమ్మ ఆశస్సులు తీసుకుని స్వయంగా అరెస్టవడానికి వెళ్తారు. మనుమడు మనవరాలు ద్వారా అత్యాధునిక నాగరికత రమాదేవి పాత్ర ద్వారా ప్రాచీన సంప్రదాయం వీరి ద్వారా వ్యక్తీకరిస్తాడు రచయిత. అశోక చక్రంలో కనిపించే 3 సింహాలే కాక కనిపించని 4వ సింహమే ధర్మమని చాటి చెప్పడం ఈ నాటికలో ప్రత్యేకత. ఇక మరొక నాటిక భవదీయం. భవదీయం ఆకెళ్ళ రచించిన విదేశీ వ్యాపారం, విదేశీ నాగరికతలు పనికిరావని నిరూపించడం కోసం రచించినటువంటి ఒక గొప్ప నాటిక. ఈ నాటిక ఉద్దేశం తండ్రి రామం కొడుకు సాగర్ని బీటెక్ చదివిస్తాడు. అతడు కోటేశ్వరరావు తాత, తల్లి తండ్రి దీనికి ఈ బీటెక్ కోర్సుకి చదివించడానికి ఒప్పుకోరు. ఇంటికి వచ్చిన సాగర్ కూడా తానక్కడి నుంచి వస్తున్నానని, ఇలా కోటేశ్వరరావు కూతుర్ని పెళ్లాడి విదేశాలకు ఇలరికానికి వెళ్లనని, ఇక్కడే ఏదో ఉద్యోగం చేసి

మీతోనే ఉంటానంటాడు. ఇందులో సంభాషణలు సజీవ పాత్రలు. ఉత్కంఠ, సమానంతరత్వం, విషయగోపనం అన్నీ చూపినటువంటి నాటిక భవదీయం. కాకింగిలి. కాకింగిలి ఆకెళ్ళ రచించిన మరొక అద్భుత నాటకం. ఇందులో జయ కావ్యార్థాన్ని ప్రతిబింబించేటువంటి ఒక పాత్ర. ఈ పాత్ర చేత సంబంధం అటూ ఇటూ తేలేదాకా మనసు కలలు కనడం, తీరా కట్నాలు తేడా వస్తే ఆ కలలు కరిగిపోవడం, మళ్లీ మరో పెళ్లి చూపులు, మరో మగాడు, ఇలా ఒకళ్ల తర్వాత ఒకళ్ళు మనసు కాకింగిలి చేసిపోతుంటే ఆడేదాని గుండె ఎంత మండిపోతుందో చెప్పించారు. మధ్యతరగతి కుటుంబాన్ని కళ్ల ఎదుట నిలబెట్టారు. సమాజంలోని కల్మషాన్ని కడిగేయడానికి తన వంతు ఒక చిరు ప్రయత్నంలో ఉంచి నాటకం చివర్లో జయ, మాలాంటి వాళ్లకి తోటివారి ఓదార్పు చాలు, ఇలా కష్టంలో ఉన్న ఆడపిల్లలకు ఎదుటివారి ఎకసెక్కేల కన్నా తోటివారి ధైర్యం కొండంత అండ అని చెప్పించడం మరింత బాగుంది. స్త్రీకి ఆత్మస్థైర్యాన్ని కుటుంబ సభ్యులే కల్పించాలని మరింతగా ఆ పాత్రకి పరిపుష్టినిచ్చింది. క్రాస్ రోడ్స్ మరో మంచి నాటకం. ఆకెళ్ల ఇందులో అందమైన ఫీట్ చేశాడు. క్రాస్ రోడ్స్లో ఉన్న యువతిని తీసుకువచ్చి ఈ క్రాస్ రోడ్స్లో నిలబెట్టారు. ఒక అబలను గురించి ఇవాళ ఎవరైనా రాస్తే అది విషాద కావ్యమవుతుంది. ఒక సబలను గురించి రాస్తే అది వీరకార్యమవుతుంది. ఈ వీర కావ్యంలో ఇక అమల సబలగా రూపొందించిన సంఘటన విధానాన్ని చిత్రీకరిస్తే అది నాటకమవుతుంది. క్రాస్ రోడ్స్లో అటువంటి సంఘర్షణ ఉంది, అటువంటి అంతర్మథనం ఉంది, అది నాటకానికి ఊపిరిగా నిలిచింది అన్నారు మొదలి నాగభూషణ శర్మగారు ఈ నాటకం ముందు మాటలో. ఆకెళ్ల నాటకం గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనేక సమాజాలు, సంస్కృతులు ఒకదానిమీద ఒకటి ఓవర్లాపింగ్ అవుతున్న ఈ కాలంలో వివాహం, దాంపత్యం, సంసారం, సంతానం, సంతానపు దృక్కోణం నుంచి తల్లిదండ్రుల పాత్ర, ఆలు మగలు, జీవన సంవిధానం ఇత్యాది అంశాలన్నీ ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియని అనేక మార్గాల కూడలి వద్ద ఇవాళ అయోమయంగా నిలిచి ఉన్నాయి అని, గ్రహణమైన భావాన్ని వస్తువుగా తీసుకుని సమకాలీన జీవనంలోని పాత్రల ద్వారా అత్యంత స్పష్టంగా, సరళంగా, శక్తియుతంగా ఈ క్రాస్ రోడ్స్ నాటకం రచించిన రచయిత ప్రజ్ఞ బహుదా శ్లాఘనీయం. ఈ నాటక ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగిందని ప్రశంసించారు. క్రాస్ రోడ్స్ నాటికను దర్శకత్వం వహించినటువంటి శ్రీ సోమేశ్వరరావు గారు క్రాస్ రోడ్స్ నాటకంలో సుందరమ్మ చెప్పినట్లు అందరూ మగాళ్లు మొగుళ్లు కాలేరు. మొగుడైన తర్వాత కూడా మగాడు తన అహంకార పొరలు వదిలిపెట్టడం లేదు. మగాడు పుట్టగోచీ నుంచి జీన్స్ వరకు వేషంలో మారాడు కాని ఆడదాని పట్ల మగాడి దృక్పథంలో పెద్దగా మార్పు రాలేదు. వివాహంలో మూడో కోణం ప్రవేశించింది. మగవాళ్లు ఇతర స్త్రీల ఆకర్షణకు లోనవుతున్నారు. ఆడవాళ్లు ఆటగాళ్లు, కళాకారులే కాదు మధ్యతరగతిలో ఉద్యోగస్తులు కూడా పక్కచూపులకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో భార్యల్ని మనోవేదనకి గురిచేస్తున్నారు. తనలో ఏం తక్కువని తన భర్త మరో ఆడదాని వెంటబడుతున్నాడని బాధ ఆడదాని హృదయాన్ని అగ్నిగుండంలా కలిచివేస్తోంది. ఆ అగ్నిగుండమే క్రాస్ రోడ్స్ కథ. వస్తువు ఈ నాటకానికి సోమేశ్వరరావు గారు అద్భుతమైన దర్శకత్వాన్ని అందించగా డాక్టర్ పద్మప్రియ, హైమావతి, ఫ్రాన్సిస్, నారాయణ, కేవి శాస్త్రి, మోహన్, హనుమంతరావు ఇందులోని పాత్రలకు ప్రాణం పోశారు. ఆకెళ్ల 25 నాటికల పుస్తకం లోగిరిలో అందుబాటులో ఉన్నాయి. ఈ నాటికలన్నీ సామాజిక జీవితాలకు దివిటీలలా పనిచేస్తాయి. స్వార్థం, అనైకితకును వేలెత్తి చూపుతాయి. నాటికలు రాయడం మాత్రమే కాకుండా నాటిక పోటీలను నిర్వహించిన ఘనత ఆకెళ్లగారిది. అనారోగ్యంతో ఉన్నా తన నాటికలలో పనిచేసిన వారందర్నీ గుర్తించి ఘనంగా సత్కరించారు. తన నాటికలలో నటించిన వారి గురించి చాలా మర్యాదపూర్వకంగా అందరికీ చెప్పి ఆనందించేవారు. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారు అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 75 వయసులో హైదరాబాద్ నిజాంపేటలోని తన స్వగృహంలో 2025 సెప్టెంబర్ 19 మరణించారు. వారి మరణానంతరం ఆకెళ్ల నాటికల పోటీని ప్రతి ఏటా వారి కుమారుడు వెంకట్ గారు కొనసాగిస్తున్నారు. ఆకెళ్ల గారికి నాటకరంగం గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాటకరంగం ఎప్పుడూ పురోగమనమే కాని తిరోగమనం లేదు. అటువంటి లక్ష్మీదేవి ఉదాహరణకు చొక్కా శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడుతుంది, కాలానుగుణంగా దాని స్వరూపం మారుతుంది కాని

అసలు అస్తిత్వం మారదు. అలాగే నాటకంలో ఎప్పుడు ఏది అవసరమో అప్పుడది ఆయా మార్పులకు అనుగుణంగా మారుతుంది. నేటి సమాజంలో వినోదం తప్పనిసరి. ఆ వినోదం హాస్యంతో పాటు సందేశాలు ఇచ్చేదిగా ఉండాలి. ఆలోచన రేకెత్తించని నాటకం ఏమీ రాయని తెల్లకాగితంతో సమానం. కనుక మంచి రచనలు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగించేలా ఉండాలి. నాటిక పరిషత్తులు సమాజానికి మేలు చేస్తున్నాయి. పరిషత్తులన్నీ ఒక సభలాగా మారాలి. వారి ఊరిలో నెలకొక నాటకం వేయాలి అంటారు ఆకెళ్ళ. నాటకం గురించి తన అభిప్రాయం చెబుతూ, నాటక సభలు ఉండాలి, విస్తృతంగా అన్నీ చెప్పగలిగే అవకాశం ఉండాలి, నా రచనలు మనుషులకు చేరగలిగితే నేను సంతోషిస్తాను, అందుకు ప్రేక్షక సభలు కావాలి, అవి ఎంతగా పెరిగితే నాటకం అంత పెరుగుతుంది, నాటకం కమర్షియల్ అవ్వాలి, టిక్కెట్టు కొని నాటకం చూసే పరిస్థితి రావాలి, అందుకు నాటకాల్లో వినోదానికి సందేశానికి స్థానం కల్పించాలి, నాటక రంగానికి ఒక ఉద్యమంగా తీసుకుంటే తప్ప ఈ మార్పులు సాధ్యం కావు. ఇతర భాషా నాటకాలు అద్భుతమైన ప్రయోగాలు అనిపించినవి ఇక్కడ వస్తే ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ మంచి డ్రామాగా పేరు పొందినవి నేషనల్ డ్రామాగా వేయడానికి పంపించాలి. ఢిల్లీలో ఆంధ్రభవన్ నుంచి ప్రతి సంవత్సరం మంచివి ఎంపిక చేసి వేరే ప్రాంతానికి పంపించాలి. అప్పుడు మన నాటకాలకి మంచి స్థాయి ఏర్పడుతుంది. దానికోసం అందరూ కలిసి కృషి చేయాలి. అప్పుడు మంచి రచయితలకి దర్శకులకి అవకాశం లభిస్తుంది. నాటకాన్ని విస్తృతపరచాలి. ఈ మార్పులన్నీ అమలు చేసినట్లయితే నాటకరంగ అభివృద్ధి జరుగుతుంది. దీనిని ఉద్యమంగా తీసుకుని అందరూ నడుం కట్టి నాటకం కోసం కృషి చేయాలి అన్నది నా భావన అంటారు ఆకెళ్ళ. వీరి అమ్మ నాటిక అమెరికాలో, తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రదర్శించబడింది. మధురాంతరకం నరేంద్ర గారు సంచికలో తెలుగు నాటకరంగము ఆకెళ్ల నాటకాలు ఒక పునర్మూల్యాంకనం అనే వ్యాసంలో ప్రస్తావిస్తూ, ఆకెళ్లగారి నాటకాలనిలా ఒకసారి చదవడమంటే అది సమకాలీన తెలుగు నాటక రంగాన్ని పునర్మూల్యాంకనం చేయడమే అవుతుంది. కథకుడిగా ప్రారంభించి నాటక రచయితగా స్థిరపడిన కొద్ది మందిలో ఆకెళ్లగారికి ఒక విశిష్టమైన స్థానముంది అన్నారు. కాకెంగిలిలో జయ ఆడపిల్లకి బొడ్డుతాడు కోసిన దగ్గర్నుంచి పసుపుతాడు ముడేయించాలనే ఆరాటమేనా అని ప్రశ్నిస్తుంది. పెళ్లే గత్యంతరమనుకొని పెళ్లి కుదరకపోవడానికి ఆ అమ్మాయిలో లోపాలేమన్నా ఉన్నాయేమోనని వెతుకుతూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పగలగొట్టే దురవస్థల్ని ఎండగడుతుంది. ఆడపిల్లకు పెళ్లి కంటే ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యమని తెలుసుకుంటుంది. క్రాస్ రోడ్స్ లో సుజాత భర్త దుర్మార్గుడని తెలిసాక ఆ దాంపత్యానికి న్యాయబద్దంగా వీడ్కోలు చెప్పడానికి సందేహించదు. సాధారణంగా సంతానమున్న స్త్రీలు విడాకులు తీసుకుని ఒంటరిగా బతకడానికి జంకుతారు. వివాహమనే వ్యవస్థ వాళ్లను పిల్లల రూపంలో బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకే సుజాత పిల్లలున్న స్త్రీలు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ముందడుగు వేయాలని భావిస్తుంది. ఎయిర్ ఇండియా నాటకంలో వసంత విదేశీ జీవితాల మోజుతో ఆడపిల్లల్ని మోసగాళ్లకిచ్చి పెళ్లి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. పెళ్లైనంత మాత్రాన మోసగాడైన మొగుడికి బానిసగా పడి ఉండాలనే పాతకాలపు మూఢనమ్మకాలను ఎదురించి నిలబడుతుంది. ఈ మూడు నాటకాల్లోనూ ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే చిత్రించబడ్డాయి. ఈ ముగ్గురు నాయికలు ఆధునిక మహిళకు కావలసిన ధైర్య సాహసాలను ప్రతీకలుగా రూపొందించారు. కథావస్తువును నాటకీయంగా మలచడంలో ఆకెళ్లగారికున్న అభినివేశాన్ని ఈ నాటకాలన్నీ నిరూపిస్తాయి. ప్రసిద్ధ పాశ్చాత్య నాటకాలలో ముఖ్యాంతంగా విషాదాంత నాటకాల్లో ప్రతిపాదన, ఉత్థాన స్థాయి, పతన స్థాయి, ముగింపు అనే నాలుగు దశలుంటాయి. ఆకెళ్లగారి నాటకాలన్నిట్లోనూ గాఢమైన నిర్మాణాన్ని గమనించవచ్చు. ప్రతిపాదన, ఉత్థాన స్థాయి, ముగింపు సరితూగుతూ ఉంటాయి. కాని పతన స్థాయి మాత్రం ఆంగ్ల విషాదాంత నాటకాల్లో ఉన్నంత నిడివితో ఉండదు. నాటకాల ముగింపులన్నీ సహజంగా వాస్తవ రీతిలోనే ఉంటాయి. ఇప్పుడు నాటక ప్రదర్శన సమయమనే పరిధిలో రాయవలసిన రావడము, పాశ్చాత్య వచన సాంఘిక నాటకాల్లో కూడా పతనస్థాయి అంతగా లేకపోవడము ఈ సందర్భంలో గమనించి తీరాలి. నాటక రచయిత మాత్రం ఎప్పుడూ సమకాలీనంగా ఉన్న రంగస్థల పరిమితులకు లోబడుతూనే తనదైన విశిష్టతను ఆవిష్కరించుకోగలగాలి. ప్రదర్శనలకు వీలుగాని నాటక రచనలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఆకెళ్లగారు ప్రస్తుతమున్న తెలుగు వాళ్ల నాటక పరిషత్తుల పరిమితులలోనే తనదైన విశిష్టమైన పద్ధతిలో విజయవంతమైన నాటకాలు రాయగలిగారంటారు. మధురాంతకం

0: నరేంద్ర గారు ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. చాలా చక్కని పరిశీలనతో వెలిబుచ్చిన అభిప్రాయమిది. నాటకం మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే అది సినిమా అనే బలమైన ప్రక్రియతో పోటీ పడక తప్పదు. సినిమాలో పొందలేని రచనను అందించగలిగినప్పుడే ప్రేక్షకులు నాటకాలను ఎంచుకుంటారు. అవి కేవలం మాటల రూపంలోనే కాక ఆకర్షణీయమైన ప్రదర్శనగా ఉన్నప్పుడే జనరంజకంగా ఉంటాయి. అటువంటి భిన్నమైన నాటకాలను సృజించాలనే ఆకెళ్లగారి తపన ఈ నాటకాలన్నింటిలోనూ వ్యక్తమవుతుంది. ఆయన నాటకాలు అక్కడక్కడా తారలుండి మధ్యలో చీకటి ఉండే అమావాస్య ఆకాశంలా కాకుండా వెన్నెల అంతా ఒకేలా పరుచుకొని ఉండే ఆకాశంలా ఉంటాయి. అందుకే ఈ నాటకాలు తెలుగు నాటకానికి మంచి భవిష్యత్తు ఉండవచ్చుననే నమ్మకాన్ని కలిగిస్తాయి. అంతటి నమ్మకం కలిగించిన ఆకెళ్లగారు మన మధ్య లేకపోయినా రచనాపరంగా వారి నాటకాలు వారు అందించిన భావజాలం మనతోనే ఉంది. తెలుగు నాటక రంగం వారికెప్పుడూ రుణపడి ఉంటుంది. నాటకరంగంతో సినీ రంగంతో రచయితగా దర్శకునిగా వీరి సేవలు అటు సినీ రంగంలోనూ ఇటు నాటకరంగంలోనూ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఉత్తమ నాటక రచయితగా వారు చిరస్మరణీయులు.
1: ఇంతవరకు మీరు నాటకమే ప్రాణం ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి గురించిన వ్యాసం విన్నారు. రచన డాక్టర్ సమ్మిట విజయ. ఇప్పుడు రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం విన్నాం ఇళయరాజా సంగీత సారథ్యంలో.

ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. చక్కని పాట విన్నాం కదా. మరి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ 3 వార్తా కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నిజాంపేటలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాలలను పరిశీలించారు. పక్కనే ఉన్న డంపింగ్ యార్డుపై స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించిన మంత్రి సీఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లోగా ఆ డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మూసీ ప్రక్షాళన ఏటీఎంలుగా మారాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకే వ్యతిరేకమని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్వహించదని, కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీఎంబర్స్మెంట్ చేస్తుందని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 66 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెంలో మరో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దేవాదుల ప్రాజెక్టును నిధుల మంజూరుతో త్వరితగతిన పూర్తి చేస్తామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా చేపట్టారు. ఫీజుల అదుపులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ విద్యా సంస్థల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రత్యేక ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేరళ మాజీ సీఎం పినరై విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రొటెల్ లిమిటెడ్కు అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కొచ్చి కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దంబుల్లాలో ట్రై నేషన్ సిరీస్లో భాగంగా శ్రీలంక ఏ, భారత ఏ జట్ల మధ్య తొలి మ్యాచ్లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఋతురాజ్ గైక్వాడ్ శతకం, కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటారు. తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 4 సెకండ్లు అయింది. ఇంతటితో ఈ పూట ప్రసారం సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్పై, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలుంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశం ఆర్థిక, డిజిటల్, అంతర్జాతీయ రంగాల్లో సాధించిన పురోగతిని కొనియాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం మరింత సుసంపన్నం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. జనగామ జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలో మెగా జాబ్ మేళాను మంత్రులు పొన్న ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ గత పదేళ్లలో అమలు కాని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగంగా

అమలవుతున్నాయన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బంది పడుతున్న 62,000 మంది అంగన్వాడీల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 4 కుదించామని, వినియోగదారులు అవసరాన్ని బట్టి ఏడాదికి ఎన్ని సిలిండర్లైనా బుక్ చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఎలాంటి పరిమితి లేదని కూడా స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు పాకిస్తాన్ భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 200 మంది గాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం.

0: పిల్లిట్ల కుమారు బృందము, రెండో ఘట్టము, సతీ తులసి అనే నాటకము. మహారాజా,
1: త్రిలోకములను సంచరించు వాడను నారదహమోనీశ్వరుడి, ఇక సర్గాపురి పట్నం చేరవచ్చాను, మీ దేవేంద్రునికి వకనించుము.
2: ఓహో దేవేంద్ర, ఎవరో ఇక పెద్దలు వచ్చారయ్యా నీ సన్నిధానమునకు.
0: ఓహో నారదమౌనీశ్వరులు మా సన్నిధానమునకు విచ్చేశారు కాబట్టి వారికి లోనికి ప్రవేశపెట్టుము. పావనమా.

0: స్వామి, మీరు అరుదించిన తీర్థనే మా గృహమెల్ల పావనమయ్యాది.
1: అవునవును,
0: ఈ స్వర్గాపురి పట్టణము త్రిలోకంలో సంచరించినటువంటి ఈ నారదహమరీశ్వరుడు ఇక ఊరకే రారు మహాత్ములు కాబట్టి, మరి మీరు ఎందుకని వచ్చారు స్వామి? అయినా
1: ఇక భూలోకములో బలిపురి పట్టణ వాసుడైన జనందరుని వైరి కదా.
0: అవునవును,
1: నిన్ను వధిస్తున్న ఒక సంవత్సరం అది ప్రతిజ్ఞ పూని ఉన్నాడు.
0: ఓహో, ఆ జలంధ్రుడు నా పైన ప్రతిజ్ఞ పూని నన్ను సంహరించాలని ఎల్లప్పుడు నన్నే కోరుచున్నాడా?
1: అవునవును, ఒక్క సంవత్సరం అయితే నిన్ను వధయ్యేస్తాడు, ఇక నీ గతి ఏమి కావాలని నేను చెప్పడానికి వచ్చాను కదా.
0: ఆ విధమా నారదా, నారదము నీ వారియా.

0: ఓ నారద, నీవు ఏ రీతిగా ఏలడానికి నీవే, అయినా వారు రాక్షసులు మనము దేవతలము, మన పైకి యుద్ధానికి వస్తే నీవెలా ఉరుక్కుంటావయ్యా? మరి ఏ విధంగా చెయ్యాలి వాళ్ళు చెప్పండి.
1: అలాగేనా?

0: దేవేంద్ర, రామప్పది కోట్లకు నీవు దేవనాయకుడవు, సర్గాపురి పట్నం పాలించేవాడవు. ఎట్టి వారినైనా మీదకి దండెత్తిన వచ్చిన వారిని వజ్రాయంశతో వధిస్తావు.
1: అవును,
0: నువ్వు సురులకు వైరవైతు కాబట్టి ఆ జలంధరం తిరిగి ఎలా గెలుస్తావని అడుగుతున్నాను.
1: అయినా నారద, స్వర్గపురంలోన నేను ఉన్నటువంటి వాడను, వజ్రాయుధము ధరించినటువంటి వాడను, వాడొక్క లెక్క జన్ పలుకుతున్నావా?
0: అవును.
1: అయినా ఏమి

0: నారదా, నాకు ఏమీ దోచడం లేదు, కానీ నీవనే మాటలకు నా శ్రవణములు నొలుకులై నాడుచున్నావి. కానీ నారదా, నా బలపరాక్రము నా కీర్తియు దేవతలకు దేవనాయకుండను. నీకు తెలియదా నారదా, అట్టి మృత్యువు వాణ్ణి చంపడానికి నేను ఏ ప్రకారముగా వెళ్ళాలో చెప్పండి.
1: ఇంద్ర, ఇక నువ్వు జనందరుని వధించానంటే ఆ తులసిదేవిని లగ్నం చేయుచుండగా పూలమాల కింద పడ్డాడు, చిరచాలయందుంచినాడు. ఆమెను వధిస్తే పతివత ధర్మం తప్పిస్తే వాడు దాస్తాడు.
0: ఓహో, ఆ తులసిదేవిని ప్రతివత తనము తప్పినా కాస్త వాని ఆయుషు తక్కువవుచున్నది.
1: అవును,
0: వానికి విజయశంకమున్నంత వరకు వానికి చావు లేదని పలికావు నారదా. ఇప్పుడే ఆ దాని దగ్గరికి వెళ్లి మోహించి ప్రేమించి నా అందచందముల చేత నా మాటల చేత మోహించి నేను రావడానికి సిద్ధముగా ఉన్నాను. అయినా ఇప్పుడే వెళ్ళడము కర్తవ్యము.
1: ఆహా, అయినా ఇప్పుడు ఇక్కడ దేవేంద్రునికి చెప్పాను, మరి ఈ వార్త మరి జనందరునికి ఎట్లా తెలవాలి? ఇప్పుడే తొందరగా వెళ్లి ఆ జనందరునికి చెప్తా. ఆ స్వామి దా అన్నవారి

0: ఇక సర్గాపురి పట్టిన వాసుడైన దేవేంద్రుడు, ఆ దేవేంద్రుడు నీకు వైరం కదా,
1: అవును,
0: అందుచేత నీ భార్యను చిరచాలనుంచావు కదా,
1: అవును,
0: అయితే అందుచేత కాబట్టి ఆ భార్యను భంగపెడితే ఈ జనంద్రుడు తత్వని రానే వస్తుండొచ్చునయ్యా.

0: నేను స్వర్గం వెళ్ళి వాడిని సంహరిస్తామంటే వాడే బలిపురి నగరం వస్తున్నాడుగా, వంట ఇంటికి శశకము ఏ మాదిరిగా వస్తాడో ఆ ప్రకారంగా వస్తున్నాడు. ఇప్పుడే వాడిని సంహరించి స్వర్గము నా సాధనం చేసుకుంటాను. ఇప్పుడే వెళ్తున్నాను.
1: అతి తొందరగా వెళ్ళండి.
0: సరే అలాంటి
1: నేను కూడా ఇక త్రిలోకములు సంచరించుకొని నేను కూడా వెళ్తాను కదా.
2: అయినా బలిపురములో ఉన్నటువంటిది తులసిదేవి ఉన్నది. ఇప్పుడే రథారు రూఢుండనై వెళ్లి ఆ తులసిని భంగము చేయడమే కర్తవ్యము. ఇప్పుడే వెళుతున్నాను.

0: వరబాలక, ఈ బలిపురము చేరవచ్చాము. అశ్వములను తీసి స్తంభానికి బంధించరా.
1: సిద్ధ మహానుభావా,
0: అయినా తులసిదేవి ఎక్కడ ఉండవచ్చును?
1: మరి ఏ చరచాలే అందుందో, ఎక్కడుందో?
2: అయినా భర్తలుండు కోపచిత్తుండయి నన్ను శిరసాల పాటి చేసి ఎక్కడికో యుద్ధానికి వెళ్తున్న మాట వినబడుతున్నది. అతడు ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క యుద్ధములోనైనా రణరంగములోనైనా ఎక్కడ వెళ్ళిన శుభముగా వెళ్ళి లాభముగా రావలయునని నా యొక్క దేవుణ్ణి ప్రార్థించుతాను.

0: నమశివాయ.
1: తులసి తులసి,
0: ఎవరు నీవు?
1: నేనెవరన్నది తెలియదా?
0: తెలియదు.
1: నేనెవరో ఒకసారి వీక్షించుమి, అయినా తులసిని మందలించి చూస్తాను.
2: ఓ తులసి, సారా.

0: అయ్యా
1: ఓ సారసనయ్యని.
0: ఎవరు నీవు?
1: ఒకసారి వీక్షించుము. అంటే తామర పాత్రములు ఏ ప్రకారముగా నీటిలోన ఉంటున్నాయో ఆ రీతిగా నీ కనుబొమ్మలు. కనుక ఒక్కసారి నన్ను వీక్షించి చూడుమి.
0: స్వామి,
1: నేనెవరో తెలుసు.

0: నాకు తెలవకుంటూ ఉన్నది. ఇక్కడ నా భర్తాలుని పేరట ఆ భగవంతుని కూర్చి పూజలు గావించుచున్నాను. మీరెవరో నాకు తెలవకుంటూ ఉన్నది.
1: నేనెవరో తెలియదా, ఒకసారి వీక్షించమని పలికాను. అయినా దేవతలకు దేవనాయకుండను, అమరనాథుండను, నాకాధిపతిని. ఇక తెలియదా తులసి మకర

ఓ ఇమకర వదని, ఒకసారి వీక్షించు ఇక్కడ. అయినా నిన్ను చూస్తుండగా ఆ మన్మధుడు వేయినటువంటి శరంబులకు ఇక నామది తాళకుంటయున్నది సుందరిమణి. సుందరి కన్నుల్లో

0: చేయమని. కన్నులు చూడగా తామర పాత్రములు, నీ నొసలు చూడగా తిలాపుష్పములాగా నీ ముక్కు, దొండపండు రీతిగా నీ పెదవులు. ఇక ఇన్నియు గాంచితి మనమద క్రీడ సల్పమని వేడుచున్నటువంటి వాడను. అయినా నీ పైన ప్రేమ చేతనే నేను ఇక్కడికి వచ్చి ఈ బలిపురము వచ్చినటువంటి వాడను.
1: ప్రేమ చేతనా?
0: అవును.
1: పెద్దలు వచ్చని అతి ప్రేమతో పూజించిన నా ప్రేమ కోరుచున్నావు. నీచుడా కులాదోహుడు ఇక్కడి నుంచి వెడలిపోమ్ము.
0: వెడలిపోవాలి నా
1: అవును
0: కోరికతో.

0: నొసలు ముక్కు చెక్కిలి చెలియ దంతములు కోమలమైనటువంటి నీ వెంట్రుకలు చూసి, గొప్ప కుచంబులు చూసి భ్రమచెందినటువంటి వాళ్ళను కాదనకుండా కవిగిట్ల చేర్చుకున్నా స్వర్గములోన మొదటి సీటు నీకే ఇస్తాను.
1: నీచుడా, కులా, ద్రోహుడా, పవిష్ఠుడా, ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావా? నా పతి వచ్చిందంటే నీ ప్రాణములు తీస్తాడు, వెడలిపోము.
0: ఆ విధమా జలజగాంధీ.

0: ఓ జలజగంధి, నన్ను చేరినా నాకు స్వర్గములలో మొదటి సీటు నీకే ఇస్తానని పలికాను. అయినా నాతోని ప్రేమించి హాయిగా కూడియుండుము. కాదనకుండగా నీ భర్త నిన్ను తీసుకుని వెళ్లి శరశాలలో బంధనం చేశాడు. కాబట్టి నాతోని కూడియుండినా
1: నీ స్వర్గములోన
0: మొదటి భార్యగా నీవే ఉంటావు.
1: పవిత్రుడా.

0: ఇక నాతోని ప్రేమించిన హాయిగా కూడియుండిన స్వర్గములోన తీసుకుని వెళ్లి హాయిగా నీతోని రంభా ఊర్వశి మేనక చిత్తిని తిలోత్తమ పద్మాక్షి కృతాక్షి అను నీతోని సేవలు చేయించుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నీవు దాసిగా లేకుండగా ఇక్కడ రాణిగా నిన్ను తీసుకుని నా పట్టపురాణిగా తీసుకుని వెళ్తాను.
1: ఓరే నీచుడా.

0: బలి మీ చేత నా పై వడవచ్చి నన్ను పట్టుతున్నావు, వదిలిపెట్టుము వదిలిపెట్టుము, నా భర్తడు వచ్చిందంటే నీ ప్రాణములు తీస్తాడు.
1: నీ భర్తడు వచ్చాడంటే నా ప్రాణములు తీస్తాడా?

0: కొవ్వు మీదిన మాటలు నన్ను మాటలాడుతున్నావు. వెడలి పొమ్ము నీచుడా, తండ్రి లాంటి వాడవు నీవు, బిడ్డలాంటి దానను నేను, నన్ను ప్రేమ కోరుతావా?
1: అయినా యవ్వనములో ఉన్నటువంటి స్త్రీవి కాబట్టి నీవు యవ్వనస్తుగా ఉన్నటువంటి దానవు. అయినా యవ్వనమంతా ఎందుకు వ్యర్థము చేస్తున్నావు? తులసి, యవ్వనమంతా వ్యర్థముగా ఎందుకు గడిపేవు? మోహనాగివో మహయవ్వనివై ఈ వనమున నుండనేలా ఆ

0: ఇవ్వమని. యవ్వనమంతా వ్యర్థముగా ఎందుకు గడిపేవు మోహనాంగి? నీవు నాతోని వచ్చినా చక్కనటువంటి పూలవనం ఉన్నది, ఇక ఎంతో మంది అస్ఫురా స్త్రీలు ఉన్నారు, కాని నీ కొనగోడితో సమానమైనటువంటి వారలు కాదు సుందరిమణి. నా మాటలు విని ఇక దేవనాయకుండను, దేవతలకే దేవనాయకుండను కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళిన నా సర్గాపురి పట్టణమే చేరుకుంటావు. ఇక వెళ్దాం పదండి.
1: నీచుడా, ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపొమ్ము నీ పురమ్మును. నా భర్తడు వచ్చే వేళ్ళవి నాది, వచ్చి నిన్ను ఖండింపజేస్తా.
0: అవిదమా మంగళ.

మీరింతవరకు సతీ తులసి కథ, శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం ఆలపించిన చిందు యక్షగానం రెండో భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. డిటెక్టివ్ నారద ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వేటూరి సుందరరామ్మూర్తి గీతం, సంగీతం వంశీ.

తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో.

చివరిగా ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట ఏఎం రత్నం సాహిత్యం, ఏఎం రత్నం కూడా సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50. మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ, ఈ అంశం గురించి వివరాలు వినవచ్చు. ఇక 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తల్లి పిల్లలకు సమతులాహారం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జ్యోష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని, విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో గౌరీ సరస్వతి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 మణిటాక్ మంథాన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జగద్గురు ఆది శంకరాచార్య శ్రీమతి ఎం శారద గారి హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన, ఇందులో మాట తీరు గురించి భాగీ పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు. సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువుల జీవాల ప్రాముఖ్యత గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం ఈ శీర్షికన భూగర్భ జలవనరుల సంరక్షణ, ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పి జ్యోతికుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారి గానం వినవచ్చు. 11:00 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి దుర్గా ప్రియదర్శిని గారి గానం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారి సరోద్వాద్యం వినవచ్చు. 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక రేపు మధ్యాహ్నం 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిస్సిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం జానపద సంగీత కార్యక్రమం 5:03 ఇందులో సతీ తులసి కథ మూడో భాగం ప్రసారమవుతుంది. శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం చే చిందు యక్షగానం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి ఇల్లు వాకిలి 7:15 ఇందులో మేలుజాతి పశువుల ఉత్పత్తిలో పశుగణాభివృద్ధి ఈ అంశం గురించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వై కిరణ్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ శ్రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకము మరియు ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లాధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 బరువు బాధ్యత నాటిక ప్రసారమవుతుంది. రచన వ్యతా చంద్రయ్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చక విషయహై ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:45 పాత సినిమా పాటలు మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఊర్ధ్వలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

0: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1,000 కోట్ల భూమి మీకు ఇవ్వాలని ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1,000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు.
1: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువగలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి జాతీయ రహదారుల విస్తరణకు 1,000 కోట్లు కేటాయిస్తోందని చెబుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
1: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
3: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి. ఇక్కడ ఫ్రీగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
4: ప్రతి స్కూల్లో సుమారు 2,300 మంది పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
1: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 135,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్ట్రమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో

ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత, ఎండలు. ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి ఋతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో

0: సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్టవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహ పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్రసంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగీతి అవోచత్. ఖాద్యసురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్, యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యే సర్వ ఋతు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య కేరళస్య మాహే క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్యాప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ఉభౌ నేతారో పశ్చిమేషియాయాం పరివర్తిత సురక్షా పరిస్థితిమాలక్ష్య పరస్పరం విచార వినిమయం కృతవంతౌ. ప్రధానమంత్రిణా క్షేత్రే వివర్ధిత తనావపూర్ణ విషయే గంభీరా చింతా ప్రకటితా, తథా చ కువైతస్య సార్వభౌమిక ప్రాదేశిక అఖండతాం విరుద్ధ్య విహిత ఆక్రమణాన్ ప్రతి భారతస్య ప్రతిజ్ఞా పునః ప్రతిపాదితా. అసౌ శాంతేః స్థైర్యస్య చ పునః స్థాపనార్థం తనావం న్యూనీకర్తుం సంవాదం పారస్పరిక సహభాగితాం చ దృఢయితుం పునరాపి ఆవాహనం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ విగత ద్వాదశ వర్షేషు దేశస్య యూనాం మహిళానాం కృషకాణాం చ సశక్తీకరణే సర్వకారః కిమపి న అత్యజతితి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ అవదత్ యత్ చత్వారింశదధికైకశతకోటి నాగరికాణాం ఆశీర్వచోభిః రాష్ట్ర ప్రథమస్య భావనయా సహ సర్వకారః విశ్వాసాయ వికాసాయ జనకల్యాణాయ చ సమర్పితః అస్తి. ఏతేషాం అథక ప్రయాసానాం పరిణామతః అద్య దేశః వైశ్వికస్తరె మూల సౌకర్యాత్ ఆరభ్య డిజిటల్ క్రాంతీతి పర్యంతం నూతనం పరిచయం అవాప్నోతీతి ప్రధానమంత్రి అవోచత్. వికసిత భారతస్య సంకల్పం సాధయితుం సర్వకారః సేవాయః సుశాసనస్య సమృద్ధేః చ మార్గే అవిరామం అగ్రేగమిష్యతీతి శ్రీమోదీ అధోరేఖితవాన్. మధ్యప్రదేశస్య ఇందౌర నగరే బ్రిక్స్ కృషి సమ్మేళనం ప్రారంభం. సమ్మేళనేస్మిన్ బ్రాజిల్, ఇండోనేషియా,

0: ఇండివిజువల్ కెనాట్ నెగోషియేట్ దేర్ ఓన్ కాంట్రాక్ట్ ఇన్స్టెడ్ ద యూనియన్స్ నెగోషియేట్ యాజ్ ఎ కలెక్టివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ద యూనియన్ అక్వైర్ సచ్ రైట్ బికాస్ ఎ మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఓటెడ్ టు బి రీప్రజెంటెడ్ బై ద యూనియన్ ఇట్ ఈస్ త్రూ కలెక్టివ్ బార్గెనింగ్ దట్ యూనియన్స్ అచీవ్ రైట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ మెంబర్స్ ఫండమెంటల్లీ కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ పర్సువేసివ్ ఆర్గ్యుమెంట్స్ థరో రీసెర్చ్ అండ్ క్యాపబుల్ నెగోసియేటర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు గుడ్ కలెక్టివ్ అగ్రిమెంట్స్ హవెవర్ ఏ డిటర్మైన్డ్ అండ్ యూనిఫైడ్ మెంబర్షిప్ దట్ ఈస్ విల్లింగ్ టు ఎంకరేజ్ ఇన్ జాబ్ యాక్షన్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇన్ అచీవింగ్ గెయిన్స్ ఇన్ బార్గెనింగ్ లాస్ట్లీ ద సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ మే వ్యారీ ఏ గ్రేట్ డీల్ అమాంగ్ కంట్రీస్ ఇండస్ట్రీస్ పాయింట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఈవెన్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ హెన్స్ ద లెసన్ ఆన్ కలెక్టివ్ బార్గెనింగ్ థ్యాంక్ యూ
1: We are listening to Sri V. Chakravarti on the topic Collective Bargaining from MBA for second year students.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's by... Till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికరాదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రము చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగులోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గురుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గురుడ్లను పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్లీ మళ్లీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట

నుంచి నష్టం కలిగించే పురుగులు. ఈ పురుగులు ధాన్యం బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తొట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తొట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు, పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్డను గింజల, సంచుల, గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసిపురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజ లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను, పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు, పిండిని లార్వాలు తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడం గమనిస్తాము. ఇక పిండి పురుగు, ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుంచి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్డను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. గింజ బరువు తగ్గిపోతుంది. పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది. ప్రోటీన్లు, పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకుని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్, పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని 2 విధాలుగా నష్టపరుస్తాయి. 1, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం. 2, విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు, పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత ఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో, పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు. ఎలుకల వలన కలిగే నష్టాలు, ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోనె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్ళు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాతియాన్ 10 మిల్లీలీటర్ నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టా మిత్రిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి.
గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు

0: ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం 1/2 మీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాకిడిపై నిఘా ఉంచవచ్చు. బస్తాలను నేరుగా నేల కారించకుండా బస్తా సైజు చెక్క పీటలను తయారు చేసుకుని వరుసగా గోదాములో పేర్చి వాటిపై ధాన్యపు బస్తాలను పేర్చుకోవాలి. గోదాములలో బస్తాలను టార్పాలిన్లతో కప్పి ప్రతి టన్ను గింజకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 3 పెట్టి 5 రోజులు ఊదర పెట్టడం వలన గింజ లోపల ఉన్న అన్ని దశలలోని పురుగులు నివారించుకోవచ్చు. ఎలుక కన్నాలలో కూడా ఈ బిళ్ళలను వేసి మూసినట్లయితే ఎలుకలను నివారించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటి అవసరాల కోసం తక్కువ మొత్తంలో గింజలను నిల్వ ఉంచుకునేటప్పుడు వేపాకు, యూకలిప్టస్ ఆకులు, పసకొమ్మలు మొదలైన వాటిని కలపడం వలన నిల్వలో ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. ఫరాద్ ఆయుర్వేదపు బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచి పిండి పురుగు, పెంకు పురుగు, తుట్టె పురుగు, నుసి పురుగు, ముక్కు పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి మనకు తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ వివరాలు పాటించి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసి చక్కటి అమ్మకానికి తయారు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే

0: నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో సీబీఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
2: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा. किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही पिछले साल मनरेगा का जो एलोकेशन था, लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్ తీసుకున్నారు.

0: ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తల్లి పిల్లలకు సమతుల ఆహారం ఈ అంశం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జ్యోష్ణ గారితో పరిచయ కార్యక్రమం వినే ముందు ఈ వాణిజ్య ప్రకటనలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800

0: 4200223.
1: ఇప్పుడు వినండి, తల్లి పిల్లలకు సమతుల ఆహారం. ఈ అంశం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జ్యోష్ణ గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రామగోపాల్.
2: శ్రోతలకు, గ్రామీణ ప్రాంత మహిళలకు, రైతులకు స్వాగతం. ఈరోజు తల్లి పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించడంలో శ్రద్ధ

0: సమతుల ఆహారం తల్లి పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో మరిన్ని వివరాలు మనం తెలుసుకునేందుకు ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి మనం ఇల్లెందుల జ్యోత్స్న గారిని పిలిపించాము. వీరు రాజేంద్ర నగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు అన్ని వివరాలు తెలియజేస్తారు. ఆకలింపు చేసుకుని అందరం ఫాలో అవుదాం. మరి ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి జ్యోత్స్న గారు. ముందుగా తెలియచేయండి, తల్లి పిల్లలకు సమతుల ఆహారం అంటే ఏంటి? ఈ తల్లి పిల్లలకు ఈ సమతుల ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరము ఏంటి? ఆ వివరాలు ముందుగా తెలియచేయండి.
1: నమస్కారం అండి. సమతుల ఆహారం అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం రోజువారి ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలాగా చూసుకోవడాన్ని, మనం పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని సమతుల ఆహారం అంటారు. ఇందులో ముఖ్యంగా మన శరీరానికి శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్లు, అలాగే మన మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పీచు పదార్థం, అలాగే నీరు. ఇవి సమభాగాలలో అంటే ఎంతైతే మన శరీరానికి తీసుకుంటే మన శరీరం అనేటువంటిది ఎలాంటి లోపపోషణ లేకుండా శరీర జీవక్రియను చేయడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం సమతుల ఆహారం అని అంటాం.
0: చాలా చక్కగా మీరు వివరించారు. అయితే ఈ తల్లి పిల్లల పోషణ ఎందుకు అవసరం అంటారు? ముఖ్యంగా మన స్త్రీలకు, గ్రామీణ ప్రాంతపు మహిళలకు తెలియజేయండి.
1: తల్లి పిల్లల పోషణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అనంటే, ఒక తల్లి నుంచి రేపటి సమాజానికి కావలసినటువంటి బిడ్డలు అనేటువంటి వాళ్ళు మనకి వస్తున్నారు. సో ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లి ఆరోగ్యకరమైనటువంటి శిశువులకు జన్మనివ్వగలుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే, తల్లి అనేటువంటి వాళ్ళు సరైనటువంటి సమతుల ఆహారాన్ని తీసుకోవడం అంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రక్తహీనత అనేటువంటిది చాలా ఎక్కువ సమస్య అనేటువంటిది ఉంటుంది. ఈ రక్తహీనత అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. ఎందుకు అనంటే, మొదటి 3 మాసాలు ఎప్పుడైతే గర్భస్థ శిశువు ఉంటుందో ఆ మొదటి 3 మాసాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయం. సో అలాంటి సమయంలో ఏంటి అనంటే, గర్భధారణకి ముందుగా కానీ గర్భధారణ సమయంలో కానీ రక్తహీనత అనేటువంటిది ఉండకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పాలిచ్చే తల్లులు అనేటువంటి వాళ్ళు సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకుంటే బిడ్డలకి సరిపడినంత పాలు అనేటువంటిది వాళ్ళు ఇవ్వగలుగుతారు. దాని ద్వారా ఏంటి అనంటే, పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే తల్లి కూడా ఏదైతే బాలింత సమయం ఉంటుందో దాని నుంచి త్వరగా తన శక్తి అనేటువంటిది పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని సమతుల ఆహారం అనేటువంటిది చాలా అవసరం.
0: ముందుగా మీరు తెలియజేసినట్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు ఇవన్నీ ఉంటేనే సమతుల ఆహారం అని వివరించారు. మరి ఈ సమతుల ఆహారంలో వివరించిన విధంగా ఇవి ఏ విధంగా తల్లి పిల్లలకు శక్తినిస్తుంది, కాస్త వివరంగా తెలియజేయండి.
1: అలాగే అండి. ముఖ్యంగా మనం మొదటగా చూసుకున్నట్లయితే, మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో ఆ ఆహారం అనేటువంటిది కొంత శరీర అవసరాలకు కావలసినటువంటి శక్తి అనేటువంటిది కావాలి. ఆ శక్తి అనేటువంటిది మనం ఒక ఆహార పదార్థం నుంచి కాకుండా 3 రకాల ఆహార పదార్థాల నుంచి మనం తీసుకునేలాగా ముఖ్యంగా తీసుకుంటాం. దాంట్లో కార్బోహైడ్రేట్లు అంటే మనకి శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, రెండవది ప్రోటీన్లు, వాటిని మాంసకృత్తులు అని అంటారు, అట్లాగే క్రొవ్వులు. సో దీంట్లోపల ఏంటంటే, మనకు శక్తి అనేటువంటిది 3 నుంచి సమభాగాలుగా వస్తేనే మనకి కండ పుష్టి పెరుగుతుంది, అలాగే శరీరానికి కావలసినటువంటి శక్తి అందుతుంది. దీంట్లో దేంట్లో ఏమేమి వస్తాయి అనేటువంటిది నేను మీకు కొంచెం విపులంగా వివరిస్తాను. దీంట్లోపల కార్బోహైడ్రేట్లు అనగానే ఇవి ముఖ్యంగా మనకి శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి ఏంటివి ఏంటివి దీంట్లోపల వస్తాయంటే, అన్నం, మనం రోజువారీ తినేటువంటి అన్నము, గోధుమలు, రాగి, జొన్న, సజ్జ, ఓట్స్, బంగాళదుంపలు, ఇలాంటి వాటిలలో శక్తినిచ్చేటువంటి పోషకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే తల్లి మరియు పిల్లలు రోజువారీ శక్తి కోసం ఏదో ఒక దాన్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. రెండవది ప్రోటీన్లు, వీటిని మనం మాంసకృతులు అని కూడా అంటాము. ఇవి శరీర నిర్మాణానికి అవసరమవుతాయి. ఉదాహరణకి మనకి ఏదైనా గాయం తగులుతుంది, దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ కొత్త కణజాలాలు అనేటువంటి ఏర్పడి మళ్ళీ చర్మం దాని పూర్వ వైభవాన్ని సంతరించుకొని మనకి అక్కడ దెబ్బ తగిలినట్టుగా ఉండదు. ఒక 15-20 రోజులు పోయిన తర్వాత ఆ కణజాలం అంతా ఏర్పడాలి అని అంటే మనకి మాంసకృతులు అనేటువంటివి ఎక్కువగా అవసరం. ఈ మాంసకృతులు కూడా బిడ్డ ఎదుగుదలకు, అలాగే పిల్లల కండరాల అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి. అది దేంట్లలో ఎక్కువగా ఉంటాయి అంటే, పప్పులు, శనగ

0: పండగలు పెసర్లు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, చేపలు, సోయాబీన్ ఇలాంటివన్నీ కూడా మనకి అధిక మాంసకృతులను కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు. అట్లాగే క్రొవ్వులు చూసుకున్నట్లయితే ఇవి మంచి క్రొవ్వులు, చాలా రకాలుగా మన శరీరానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా అవి శక్తిని అందిస్తాయి. అట్లాగే ఏదైతే గర్భస్థ శిశువు కానీ లేకపోతే పిల్లలు బయటకు వచ్చినాక కానీ అవి మెదడు అభివృద్ధికి ఉపయోగపడతాయి. విటమిన్లు అనేటువంటివి మన శరీరానికి ఎక్కువగా రక్షణ ఇస్తాయి. దీంట్లో పోలు ఎక్కువగా దేంట్లో ఉంటాయి అని అంటే మనకి పండ్లల్లో, కూరగాయలలో విటమిన్లు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్లలో విటమిన్ ఏ అది మనకు కళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి అనేటువంటిది రోగ నిరోధక శక్తికి ఎక్కువగా పెంపొందిస్తుంది. అట్లాగే విటమిన్ డి ఎముకలకు, అలాగే బి కాంప్లెక్స్ అనేటువంటి విటమిన్లు శక్తి ఉత్పాదనకు అవసరంగా ఉంటాయి.
1: తర్వాత
0: ఖనిజ లవణాలు, మనము ముఖ్యంగా మనకి అందరికి తెలిసింది ఏంటి అని అంటే ఐరన్. కానీ ఇప్పుడు దాంతో పాటుగా మనకి కాల్షియం, అయోడిన్, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఖనిజాలన్నీ కూడా తల్లి పిల్లల ఆరోగ్యానికి ఎంతో అవసరం. అవి రక్తం, ఎముకలు, మెదడు అభివృద్ధి, వ్యాధి నిరోధకతకు సహాయపడతాయి. దీంతో పాటుగా పీచు పదార్థం. ఈ పీచు పదార్థం అనేటువంటిది మనకు శరీరంలో జీవక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏవైతే మన శరీరంలో ఆహార పదార్థాల ద్వారా పీచు పదార్థాన్ని తీసుకుంటామో అవి దాంట్లో ఉండేటువంటి వేస్టేజ్, అంటే ఏవైతే జీవక్రియల తరువాత వచ్చినవి అయితే ఉంటాయో వాటన్నిటినీ శరీరం నుంచి బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తర్వాత చిరుధాన్యాలు, ఆకుకూరలో ఈ పీచు పదార్థం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి పోషకం ఏంటంటే దాని పోషకం లాగే మనం ఉపయోగించాలి. ఎందుకు అనంటే నీరు అనేటువంటిది మనం సర్వసాధారణంగా ఎక్కువగా పట్టించుకోము, కానీ అది కూడా తల్లి మరియు పిల్లలకి శరీర అవసరానికి సరిపడినంత నీరు అనేటువంటిది తీసుకోవాలి. ఎందుకంటే ఇది పోషకాలను రవాణా చేస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది, అట్లాగే శరీరం అనేటువంటిది డీహైడ్రేషన్ బారిన పడకుండా నివారిస్తుంది.
1: మరి గర్భిణీ తల్లికి ఆహార సూచనలు మీరు తెలియజేయాలనుకుంటే ఏ పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏవైనా పదార్థాలు తీసుకొని కూడా ఉన్నాయా? ఉంటే ఒకసారి మన మహిళలకు తెలియచేయండి.
0: ముఖ్యంగా గర్భిణీలు అనగానే గర్భిణీ స్త్రీల కంటే ముందుగా ఎవరైతే తల్లి కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో లేకపోతే అలాంటి వయసులో ఉన్నారో అప్పటి నుంచే శరీరానికి కావలసిన పోషకాలు అన్నింటినీ కూడా మనం అందించాలి. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఒక తల్లి గర్భధారణ చేస్తుందో ఆ సమయంలో ఏవైతే పోషకాలు తల్లి లోపల ఉంటాయో వాటన్నిటినీ కూడా బిడ్డకి వెళ్ళిపోతాయి. దానివల్ల తల్లికి లోపపోషణ అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. అది ఏర్పడకుండా ఉండాలి అనంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో చాలా జాగ్రత్త అనేటువంటిది వహించాలి. సో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనంటే పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నిటి నుంచి మనకు కావలసినటువంటి మాంసకృతులు, అట్లాగే ఖనిజ లవణాలు అనేటువంటివి వస్తాయి. అట్లాగే పప్పులు, తర్వాత గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, పచ్చి కూరగాయలు సలాడ్స్ రూపంలో, అట్లాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్, అవన్నీ కూడా తక్షణ శక్తిని అనేటువంటివి ఇస్తాయి. దీంతో పాటు ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేటువంటి పుష్కలంగా ఉన్నటువంటి పండ్లు, సీజన్ కి తగినటువంటి పళ్ళు, అలాగే ఆకుకూరలు ప్రతిరోజు భాగంగా మనం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఏంటి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అనంటే ఎక్కువ ఏవైతే శరీరానికి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలు కొంచెం తగ్గించాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్, మనకి బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే బాగా మసాలా ఉన్నటువంటి ఆహారం, ఎక్కువ నూనెతో చేసినటువంటి ఆహార పదార్థాలు, నిల్వ చేసినటువంటి ఆహారం, ఎక్కువ సార్లు టీ కానీ కాఫీ కానీ తీసుకోవడం. దీంతో పాటు గర్భిణీలు భోజనం అనేటువంటిది మానేయడం కానీ లేకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అనేటువంటిది మనం కొంచెం జాగ్రత్త పాటించాల్సినటువంటి విషయం. చిన్న చిన్నగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.
1: మీరు ఇంతవరకు గర్భిణీ తల్లికి ఆహార సూచనలు తెలియజేశారు. మరి పాలిచ్చే తల్లికి ఎటువంటి ఆహార సూచనలు ఉన్నాయి, మన వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి, వివరంగా తెలియజేయండి.
0: పాలిచ్చే తల్లులు కూడా సరైనటువంటి పోషకాన్ని తీసుకుంటేనే ఆ బిడ్డకి సరిపడేటువంటి పాలను తల్లి ఉత్పత్తి చేయగలుగుతుంది. సో దాంట్లో ఎక్కువగా ఏంటి అనంటే సాధారణ తల్లికి పోలిస్తే వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, ఎక్కువ నీరు, ఎక్కువ మాంసకృతులు, అనేటువంటివి తీసుకోవాలి. ఎందుకంటే ఆమె శరీరం అనేటువంటిది పాలను ఉత్పత్తి చేస్తుంది, ఒక

0: సాధారణ బాలింతలు ఒకరోజుకి 650 ml నుంచి 1050 ml వరకు పాల ఉత్పాదన అనేటువంటిది చేస్తారు. అది కనబడదు కాబట్టి మనకి అంత అనేటువంటిది తెలియదు. కాబట్టి వాళ్ళ అవసరానికి మేరకు నీరు జ్యూసెస్ రూపంలో కానీ, లేకపోతే ఇంకెక్కువ మజ్జిగ రూపంలో కానీ, కొబ్బరి నీళ్ళ రూపంలో కానీ, నిమ్మరసం రూపంలో కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
1: తర్వాత ఈ ప్రసవించిన తర్వాత ఈ చంటి పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని మనం అందించాలి? ఎందుకంటే చాలా పసి వయస్సులో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకు చిన్న చిన్నపాటి ఈ యొక్క వ్యాధులు, రక్తహీనత కానీ, ఎదుగుదల లోపం కానీ ఇటువంటివి కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ 1 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని మనం అందించాలి కాస్త వివరంగా తెలియచేయండి.
0: అలాగే అండి, ముఖ్యంగా పిల్లల వయస్సు అనేటువంటిది మనం 6 నెలలలోపు తల్లిపాలు అనేటువంటిది ఎక్కువగా ఇస్తాము. 6 నెలల తర్వాత వాళ్ళకి చిన్న చిన్నగా కిచిడి కానీ, పండ్ల ముద్దలు కానీ, కూరగాయలు కానీ ఉడికించినవి, గంజి, పెరుగు, ఉడికించిన పప్పు అలాంటివి ఇస్తాము తల్లిపాలతో పాటు అనుబంధంగా. 1 నుంచి 5 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లల్లో ఎదుగుదల అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకొంచెం పోషకాహార జాగ్రత్త అనేటువంటిది మనం తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా అన్నం, అంటే ప్రతిరోజు అన్నం కానీ గోధుమలు కానీ ఏదైనా శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే పప్పు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు, శనగలు, అలాగే సీజన్ లో దొరికేటువంటి మిగతా ఆహార పదార్థాలు అనేటువంటివి ఇవ్వాలి.
1: తర్వాత ఈ చిన్న వయసులోనే చక్కటి అలవాట్లు నేర్పించాలంటారు. మరి చిన్నపిల్లలకి ఎటువంటి ఆహార అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి, నేర్పించాలి, కాస్త ఆ వివరాలు కూడా చెప్పండి.
0: అవునండి, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఏంటంటే మన కుటుంబంలో ఏదైతే అలవాట్లు ఉంటాయో అవే పిల్లలకి అలవాట్లుగా మారిపోతూ ఉంటాయి. సో అలాంటి విషయాలలో మనం ఆహారపు అలవాట్లు అనేటువంటివి చాలా జాగ్రత్తగా మంచిగా ఉండేటువంటి ఆహారపు అలవాట్లని నేర్పించాలి. దాంట్లో మొదటగా సమయానికి భోజనం చేయడం, అంటే ప్రతిరోజు ఒకటే సమయానికి 3 పూటలు ఎప్పుడైతే మనం మెయిన్ మీల్ అంటామో అది ఒకటే టైంను చేసేలాగా ఉండాలి. అట్లాగే అల్పాహారం అనేటువంటిది ఎప్పుడు కూడా మానకూడదు. ఉదయాన్నే మనం చేసేటువంటి అల్పాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మెదడు పిల్లల్లో చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే మధ్య మధ్యలో ఆరోగ్యకరమైనటువంటి స్నాక్స్, చిరుతిళ్ళు అనేటువంటివి ఇవ్వాలి. బయట తినేటువంటి ఆహార పదార్థాలు తగ్గించాలి. తీపి పదార్థాలు మితంగా ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు రోజు ఉండేలాగా చూసుకోవాలి. అట్లాగే శరీరానికి సరిపడినంత నీరు తాగడం అనేటువంటిది కూడా అలవాటు చేయాలి. చిన్న పిల్లలకి ఏదైతే చిన్నతనంలో మనం మంచి అలవాట్లు నేర్పిస్తామో అదే జీవితాంతం కొనసాగుతుంది.
1: తర్వాత తల్లి పిల్లల సాధారణ పోషక లోపాల వలన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా అంటుంటారు డాక్టర్లు. మనం వింటుంటాము, రేడియోలో, పేపర్లో చూస్తుంటాము. ఇటువంటి సందర్భంలో మన రైతులకు, శ్రోతలకు, మహిళలకు ఈ యొక్క సందర్భంలో పోషక లోపాల గురించి తెలియచేయండి.
0: మీరు చెప్పింది నిజమే అండి. ఎందుకనంటే చాలా రకాల పోషకాహారాలు ఎప్పుడైతే మనం కొన్ని రోజుల పాటు మన శరీరానికి అందదో అప్పుడు పోషక లోపం అనేటువంటిది కనిపిస్తుంది. అవి ఎలాగా? కొన్ని కొన్ని లక్షణాల రూపంలో కనిపిస్తాయి. దాంట్లో మొదటగా రక్తహీనత. ఈ రక్తహీనత అనేటువంటిది ఐరన్ లోపం వల్ల మనకు వస్తుంది. దీంట్లో ఎలాంటి లక్షణాలు వస్తాయి అనంటే అలసట, బలహీనత, ముఖం అనేటువంటిది ఎప్పుడు పేలిపోయినట్టుగా కనిపించడం, ఎనర్జీ అంటే శక్తి అనేటువంటిది సరిగా ఉండకపోవడం, ఎప్పుడు నీరసంగా కనపడడం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఎదుగుదల లోపాలు. ఎదుగుదల లోపాలు అనంటే తగినంత ఆహారం అనేటువంటిది పిల్లలకి సరిపడినంత లేకపోతే ఉండాల్సినటువంటి వయసుకి, ఆ పర్టికులర్ వయసు లోపల ఎంత ఎత్తు ఉండాలి లేదంటే ఎంత బరువు ఉండాలి అనేటువంటిది సరిసమంగా ఉండకపోవడం. విటమిన్ లోపాలు. ఈ విటమిన్ లోపాలు అనగానే ముఖ్యంగా మనకి విటమిన్ ఏ లోపం, దీనివల్ల కంటి సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనత, విటమిన్ సి లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తగ్గి ప్రతిసారి పిల్లలు జబ్బు పడడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ప్రోటీన్ అంటే మాంసకృతుల లోపం, దీనివల్ల కండరాలు బలహీన పడడం లేదంటే పిల్లలలో ఎదుగుదల అనేటువంటిది మందగించడం జరుగుతుంది.
1: సాధారణంగా కొన్ని అపోహలు ఉంటాయి మామూలుగా ఆహారం విషయంలో, ఇవి కాస్ట్ ఎక్కువ, ఇవి రేటుగా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి రకరకాలుగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొనకుండా ఇట్లా ఉంటారు. మరి వారి యొక్క అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలు తీసుకొని ఏ ఏ పదార్థాల ద్వారా ఈ సమతుల ఆహారాన్ని మనం పిల్లలకు అందించవచ్చు, గర్భిణీ స్త్రీలకు అందించవచ్చు, ఈ వివరాలు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి

0: మహిళలకు తెలియచేయని.
1: సమతుల్య ఆహారం అనగానే మనకి ఖరీదైనది అనేటువంటిది అపోహ మనం ఫస్ట్ మానుకోవాలండి. ఎందుకనంటే మన స్థానికంగా ఏదైతే ఏ సీజన్ లో దొరికేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలతో మనం ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. దాంట్లోపల ఉదాహరణకు మనం ఏంటి అనంటే ఎక్కువ రాగి, జొన్నలు లేకపోతే సజ్జలు ఇట్లాంటి పండించేటువంటి అలవాటు ఉంటే వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం, అట్లాగే ఆకుకూరలను పెరట్లో పెంచుకోవడం, బచ్చలి కూర, గోంగూర ఇలాంటివి లేకపోతే తోటకూర ఇలాంటివి ఏదైతే చిన్న పెరటి ఉంటుందో ఆ పెరట్లో పెంచుకోవడం, అట్లాగే సీజనల్ గా జామకాయలు, బొప్పాయి, తర్వాత నిమ్మ ఇలాంటి చెట్లను కూడా పెంచుకుంటే దాంట్లో సీజనల్ గా వచ్చేటువంటి ఆకుకూరలు అనేటువంటి పండ్లు అనేటువంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే పెరటి తోటలు అనేటువంటివి ముఖ్యంగా ఎక్కువగా పెంచుకోవడానికి మనం అవసరం అనేటువంటిది చూపించాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ సీజన్లో ఏవైతే మనకు ఎక్కువగా పండుతాయో ఆ పండేటువంటి ఆహార పదార్థాలతో మనం సమతుల ఆహారం అనేటువంటిది చేసుకోవచ్చు.
0: చాలా చక్కటి వివరాలు. తల్లి పిల్లలకు సమతుల ఆహారం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏ పదార్థాలు ఎప్పుడెప్పుడు తినాలి, పిల్లలకు ఏ విధంగా చక్కటి అలవాట్లు నేర్పించాలి, ఈ వివరాలన్నీ మా శ్రోతలకు అందజేశారు. ధన్యవాదాలు జ్యోత్స్న గారు.
2: మీరు ఇంతవరకు తల్లి పిల్లలకు సమతుల ఆహారం ఈ అంశం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జ్యోత్స్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ.

0: సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800 420 2233.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురికావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో

0: 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి మూడో విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర పథకం కింద మొదట విడత, రెండో విడత, మూడో విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేత అయినా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా, అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జనధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మనిర్భర్ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి, అంటే బీలో పాటులో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన 2 శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోని జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి, అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల

0: మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
1: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం, పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీధి ఆహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, 2వ విడతగా 15,000 రూపాయలు, 3వ విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడతాను. మొదటి విడత రుణమును 12 నెలల్లోను, 2వ విడత రుణము 18 నెలల్లోను, 3వ విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ 2వ విడత, 2వ విడత రుణం చెల్లించిన ఏళ్ళ 3వ విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, 2వ విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. 3వ విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవలను. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వానిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, 2వ విడత కింద 5,513 మంది, 3వ విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాతో టెలిఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కువైట్ సార్వభౌమత్వానికి ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించే దాడులను భారత్ ఖండిస్తుందన్నారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పాలిస్తున్నామని, తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు ఎప్పుడూ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ దూషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తాను ఏ శాఖ అభివృద్దిని అడ్డుకున్నానో రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8575 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, వారం రోజుల్లో మరో 100,000 టన్నులు సేకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చినా తాము అదనంగా సేకరించినట్టు వివరించారు. తన నియోజకవర్గంలో 14 క్లస్టర్లుగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ఈ నెల 12 పూర్తి కాబోతోందని మంత్రి పొంగులెట్టి తెలిపారు. ప్రతిచోట ప్రజా దర్బార్ నిర్వహించగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూములకు సంబంధించి 24,900కు పైగా అర్జీలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామాలను గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. జీతాలందక అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అంగన్వాడీలకిచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గతంలో ఈపీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. షెడ్యూల్డ్ కాస్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కుప్పల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆయనకు అందజేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, ముషీరాబాద్, లగడిగాపూల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, బషీర్బాగ్, ట్యాంక్బండ్, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నైపుణ్య వికసిత భారతం కౌశల్ వికాస్తో సాకారం అంశంపై ప్రత్యేక చర్చ కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారంగారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్

0: అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి.
1: ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో సంకల్పం నుంచి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఒక దేశం మారాలంటే కేవలం నినాదాలు చాలవు, సంకల్పం కావాలి, సమర్థమైన పాలన కావాలి. గత 12 సంవత్సరాల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న పాలన కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అది కోట్లాది సామాన్య భారతీయుల జీవితాల్లో వెలుగు. జన్ధన్ నుంచి జీఎస్టీ వరకు, స్వచ్ఛ భారత్ నుంచి స్మార్ట్ సిటీల వరకు, ఉజ్వల యోజన నుంచి యూపీఐ విప్లవం వరకు ప్రతి పథకం వెనుక ఒక సంకల్పం ఉంది. ఈ విజయగాథను మనతో పంచుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ రాజారాం గారు మరియు విశ్రాంత ప్రొఫెసర్ వెంకటరమణ గారు. నమస్కారం అండి. ప్రొఫెసర్ వెంకటరమణ గారు, పీఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణం విషయంలో సాధించిన విజయాలేంటి?
2: యాక్చువల్లీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో దీన్ని ఒకటిగా చెప్పుకుంటామండి. ఇది అసలు గణనీయమైన విజయం. వాస్తవానికి ప్రతి మనిషికి కూడా మనకి కొన్ని మౌలిక సౌకర్యాలు అనేవి ఉంటాయి. ఆహారము, నివాసము, వస్త్రము, విద్య, ఆరోగ్యము, ఈ 5 కూడా చాలా మౌలిక అవసరాలు. ఇవి లేని ఏ వ్యక్తి కూడా ఆత్మగౌరవంతో జీవించలేడు. దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది దాన్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పట్టణ ప్రాంతాలకు కూడా తీసుకురావడం జరిగింది. దీనికోసం 400,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది ప్రభుత్వం పెట్టింది. ఈ 400,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి గ్రామీణ ప్రాంతాల్లో 4.15 లక్షల ఇళ్లు నిర్మించాలి అని లక్ష్యంగా పెట్టుకుని దాంట్లో 3 crores ఇళ్లు నిర్మించడం ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా ఈ లక్ష్య సాధనలో ముందుకు వెళ్లడం అనేది కూడా జరుగుతోంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 1.18 కోటి ఇళ్లు నిర్మించాలి అన్న దాన్ని లక్ష్యంగా పెట్టుకుని 88 లక్షల ఇళ్లు ఆల్రెడీ కంప్లీట్ చేయడం అనేది జరుగుతోంది. అంటే ఇదంతా కూడా 400,000 కోట్ల పెట్టుబడితోటి జరుగుతోంది. ఇది పీఎంవిక మరి ఆవాస్ యోజన అనేది ఒక సమగ్రమైన పథకం. దీంట్లో కేవలం ఇంటి నిర్మాణం ఒక్కటే కాదు, ఒక పక్కన ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది, రెండోది స్వచ్ఛ భారత్ మిషన్ తో అనుగుణంగా దానికి లింకప్ చేసి 12,000 రూపాయలు అదనంగా ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఒక టాయిలెట్ నిర్మించడం అనేది దీంట్లో ఒక అంతర్భాగం. రెండోది ఏంటంటే దీనికి సంబంధించిన ఇళ్లు కట్టుకోవడానికి లేబర్ ఏదైతే ఉందో ఆ లేబర్ ని మనకి రామ్జీ పథకం ద్వారా కొన్ని 10 దినాలను దీనికి కేటాయించి ఈ ఇళ్ల నిర్మాణంలో ఉపయోగపడతామనే జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే దీంట్లో భాగంగా ఉజ్వల యోజన అనేది పెట్టి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం. సో ఈ 3 కూడా దీంట్లో అంతర్భాగంగా ఉన్నాయి. దానితో ఈ పథకం అనేది కేవలం ఇంటి నిర్మాణం ఒక్కటే కాదు, ఇంటితో పాటు బాత్రూమ్, అదేవిధంగా ఒక గ్యాస్ కనెక్షన్,
1: కుటుంబానికి కావాల్సిన
2: సమగ్రమైన పారిశుద్ధ్య సదుపాయం, ఇవన్నీ కూడా దీంట్లో కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది మరి ప్రజలకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ గా మనం చెప్తాము. దాదాపు 400,000 కోట్ల రూపాయల వ్యయంతో జరగటం అంటే చాలా గొప్ప అంశంగా మనం పేర్కొంటాం. 3 కోట్ల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో కట్టడం జరిగింది, అదేవిధంగా 88 లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో కట్టడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా మనకి ప్రజలకు కావాల్సిన ఆహారము, నివాసము, వస్త్రము, విద్య, ఆరోగ్యము, ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆవాసం అనేది తప్పనిసరిగా, ఒక హౌసింగ్ అనేది చాలా కీలకమైనది. హౌసింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి గౌరవం అనేది ఉండదు, ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవము హోదాకు సంబంధించిన అంశం ఇది. దీన్ని గ్రహించి మరి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఒక గొప్ప పథకాన్ని తీసుకురావటం, దాంట్లో గ్రామీణ ప్రాంతాలకు కొన్ని ఇళ్లు, మరి పట్టణ ప్రాంతాలకు కొన్ని ఇళ్లు తీసుకురావటం అనేది జరిగింది. అయితే దీంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. కొద్దిమంది కట్టుకున్న వాళ్లే మళ్లీ అప్లై చేసుకోవటము, దాంతో మరి రాజకీయ పలుకుబడులు ఉండటం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పేరుతోటి అదే పథకాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మరి పథకాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల నాణ్యతా ప్రమాణాలు అనేవి మరి తప్పనిసరిగా 1-2 సార్లు చూడవలసిన పరిస్థితి వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ పథకం అనేది ఇతర పథకాలతో లింకప్ అయి ఉండి ఒక సమగ్రమైన ఒక పథకంగా రావటం అనేది అభివృద్ధి సూచకంగా మనం చెప్తామండి.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ఈ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా దేశం జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్ గా మారుతుంది, ఈ తీరును వివరించండి.
3: ఇది కూడా చాలా అవసరం. ఇప్పుడు మోడర్న్ డేలో గొప్ప గొప్ప బిలియనర్స్ కానీ ఏదైనా దేశంలో ఎకానమీస్ అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం వాళ్ళ యొక్క టెక్నాలజీ బేస్డ్ గా జరుగుతున్నాయి. చాలా దేశాలు, ఇప్పుడు మీరు జర్మన్ చూసుకున్నా, జపాన్ చూసుకున్నా, కొరియా చూసుకున్నా, ఇజ్రాయెల్ చూసుకున్నా కానీ టెక్నాలజీ బేస్డ్ గా ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకుంటున్నారు. అమెరికా కూడా టెక్నాలజీ బేస్డ్, చైనా కూడా టెక్నాలజీ బేస్డ్. ఇక్కడ మనం చాలా కాలంగా వెనుకబడి ఉన్నాం. టెక్నాలజీని ఎకానమీలో ఇంటిగ్రేట్ చేయకుండా టెక్నాలజీని అనుకున్నంతగా మనం ముందుకు దూసుకుపోకుండా ఎక్కడో వెనుకబడిపోవడం వల్ల మన ఎకానమీ కూడా చాలా వెనుకబడింది. దీంతో ఇది రియలైజ్ అయ్యి ఈ ప్రభుత్వము స్టార్ట్అప్ ఇండియా స్కీమ్.

0: స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇట్లాంటి స్టాండప్ ఇండియా, అసలు మనము ఎందుకు ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది ఒక ఆలోచనతో ఇట్లాంటి స్కీమ్స్ పెట్టారు. స్టార్టప్స్, ఒకప్పుడు మన దగ్గర స్టార్టప్స్ చాలా తక్కువ ఉండే, స్టార్టప్ అంటే అసలు చాలా మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టమ్ లో మనము ఎక్కువ యూనికార్న్ కలిగి ఉన్న దేశంగా ఉన్నాం. మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనము థర్డ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి, యూనికార్న్స్ ఉన్నాయి. ఇట్లాంటి చాలా స్టార్టప్స్ మన దేశాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాయి. కొత్త కొత్త రంగాలలో స్టార్టప్స్ అండి. మనం స్పేస్ సైన్స్ లో కూడా మనం స్టార్టప్స్ చూస్తున్నాం. ప్రైవేటు వ్యవస్థల ద్వారా కూడా మనం రాకెట్లు పంపించడానికి, డిఫెన్స్ ఎక్విప్మెంట్, మనం స్టార్టప్స్ ద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్, యుద్ధ విమానాల తయారీ, అసలు ఊహించినంత రంగంలో మన యొక్క డ్రోన్స్, ఈరోజు డ్రోన్స్ కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే చాలా ఇవన్నీ స్టార్టప్స్ ద్వారా సాధ్యమైనవి. ప్రభుత్వం ఏదైతే ఇనిషియేటివ్, ఏ లక్ష్యంతో అయితే పెట్టిందో ఆ లక్ష్యాన్ని యువత, టెక్నాలజీ వీళ్ళంతా కూడా తీసుకుని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్టప్స్, టెక్నాలజీ లేనిది భారతదేశం ముందుకు పోదు. దాంట్లో మనం ముందుండాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు కాబట్టి మనం చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తా ఉన్నాం ఈ స్కీమ్స్ ద్వారా.
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ముద్రా యోజన ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు అందించడంలో ఈ బ్యాంకింగ్ రంగం చేసిన పాత్రను మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: ప్రభుత్వం తీసుకొచ్చిన మరికొత్త పథకాల్లో ఈ ముద్రా యోజన అనేది కూడా ఒకటి. ఇదేంటంటే చిన్న వ్యాపారులకు రుణాలు అందించడంలో బ్యాంకింగ్ రంగం పాత్రను గురించి పేర్కొంటుంది. అసలు ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. అది రీఫైనాన్స్ చేస్తుంది. అంటే మైక్రో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుజ్జీవింపు చేయటము, కొద్దిమంది మైక్రో యూనిట్స్ ని ఆరంభించటము, మైక్రో యూనిట్స్ ని విస్తరించడం, ఇవి వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో మూడు అంశాలు ఉంటాయి. ఒకటి, లోన్ కేటగిరీస్ లో శిశు టైప్ లోన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక యూనిట్ ని ఆరంభించడానికి సంబంధించిన లోన్ అనేది ముద్రా యోజన కింద లభిస్తుంది
1: ప్రైమరీగా.
2: రెండోది ఏంటంటే కిషోర్. కిషోర్ అంటే ఆల్రెడీ ఉన్న యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ని ఇంకా కొంత ఎక్స్పాండ్ చేయడం కోసం దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మూడోది తరుణ్ అనేది ఒకటి. ఆ తరుణ్ అనేది ఇంకా వేరే చోట్ల కూడా ఇట్లాంటి యూనిట్స్ ని తయారు చేయటము, అదర్ ప్లేసెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో 50,000 రూపాయల వరకు మనకు ముద్రా యోజన కింద ఒక యూనిట్ ని పెట్టుకోవటం కోసం నిరుద్యోగ యువతకి ప్రభుత్వం అనేది ముద్రా యోజన కింద మరి బ్యాంకుల ద్వారా రుణం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక కిషోర్ యోజన కింద మనకు 5 లాక్స్, అంటే 50,000 నుంచి 5 లాక్స్ వరకు కూడా ఆ యూనిట్ ని స్థిరపడటానికి, ఒకసారి మరి యూనిట్ తెరవగానే దాని లాభాలు నడుస్తుంది చెప్పలేం, కొన్ని కొన్నిసార్లు నష్టాలు కూడా దారితీయవచ్చు. అందువలన అది స్థిరీకరించుకోవటం కోసం, స్టెబిలైజ్ అవటం కోసం ఒక 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక మూడోది తరుణ్ అనేది ఒకటి ఉంది. అది 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు రుణ సదుపాయం అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ముద్ర అనేది ప్రత్యక్ష రుణ సదుపాయం కల్పించడము, ఒక రీఫైనాన్స్ చేయటం, ఇది బ్యాంకుల ద్వారా కానీ లేకపోతే మరి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారా కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా కానీ, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ద్వారా కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి వాటి ద్వారా కానీ, అలాగే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ వీటికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఇస్తాయో వాటిని మరి ప్రజలకు ఈ బ్యాంకులు, ఈ వివిధ సంస్థల ద్వారా తీసుకురావటం అనేది మనం చూస్తాం. దీంట్లో మనకు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇది కోలాటరల్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఎవరు కూడా ఇంకా తనఖా పెట్టండి లేకపోతే దరావత్ పెట్టండి ఇట్లాంటి అంశాలు ఏమి ఉండవు. దీంట్లో గ్యారంటీ అనేది అవసరం లేదు. అది కోలాటరల్ గ్యారంటీ అనేది ఏం లేకుండానే ఇది జరగటం. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, దీన్ని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గా అభివర్ణిస్తారు. అదేవిధంగా ఇది ఇన్కమ్ జనరేటింగ్ గా చెప్తాము. ఫిక్స్డ్ పీరియడ్ వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. దీని ద్వారా ఏవైతే ఉత్పత్తులు వస్తాయో అవి ఒక జెస్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు. ఆ 4 సంవత్సరాల వరకు కాలం వరకు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఆ సంస్థ స్థిరపడటం కోసం కొంత వెసులుబాటు కల్పించడం అనేది చూస్తాం. అదేవిధంగా ఇది మినిమం డాక్యుమెంటేషన్, ఎక్కువ పెద్ద డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఎవరైతే మరి ఉత్సాహక పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే ఉంటారో వ్యాపారవేత్తలు, బ్యాంకులను డైరెక్ట్ కన్సల్ట్ చేసి ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈ లోన్ మంజూరు చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ఉపాధి కల్పన మార్గంగా చెప్పారు. ఇది ఉపాధి కల్పన మార్గం నిరుద్యోగ సమస్యను నిర్మూలించడం కోసం, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం కోసం, అదేవిధంగా కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెంచుకోవడం కోసం ఈ ముద్రా యోజన పథకం అనేది వచ్చింది. యాక్చువల్లీ ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన అనేక నిరుద్యోగ పరిష్కార సమస్యలకు వచ్చే యోజనలో దీన్ని ప్రధానమైనదిగా మనం పేర్కొంటాం. ఇప్పటివరకు వచ్చిన అన్ని కూడా మనకి కోలాటరల్ సెక్యూరిటీ ఉండాలి ఇట్లాంటివి వచ్చినాయి, కానీ మొట్టమొదటిసారిగా ఇది ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజలకు రుణాలు ఇస్తాము అని బ్యాంకులు ముందుకు రావటము,
1: అంటే ఔత్సాహిక
2: పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వమే ప్రోత్సహించి నువ్వు దగ్గరలో ఉన్న బ్యాంకును కన్సల్ట్ చేసి చాలు చేస్తే కనుక వాళ్లే రుణాలు మంజూరు చేయటం అనేది చేస్తారు. అంతేకాకుండా రుణంలో కొంత భాగాన్ని సబ్సిడీ సబ్సిడీగా కూడా ఇస్తారు. ఆ సబ్సిడీ ఇచ్చి కొంత రుణం కట్టవలసిన అవసరం లేదు అని కూడా.

0: చెప్తా. సో ఈ విధంగా ముద్ర యోజన అనేది ఏదైతే ఉందో, దీన్ని మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాము. ముద్ర అంటే అది ఒక గొప్ప వినూత్నమైన ప్రోగ్రామ్ గా మనం పేర్కొంటాం.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, యూపీఐ ద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను నిర్మించింది, ఇది ఎలా సాధ్యమైంది?
2: టెక్నాలజీని అత్యద్భుతంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో వాడుకున్న దానికి యూపీఐ అనేది ఒక మేజర్ ఎగ్జాంపుల్. అసలు ప్రపంచాన్ని నివరపరుస్తున్నది. ఇప్పుడు సామాన్యుడు కూడా ఎట్లయితే జన్ధన్ యోజన ద్వారా వచ్చాడో, ఇది దానికి రిలవెంట్ గా యూపీఐ పేమెంట్స్ కూడా అనుకూలంగా జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ అంటే అసలు ఈ రోజు జరుగుతున్న ఒక సంవత్సరంలో ఒక నెలలో 24 లక్షల కోట్ల రూపాయలు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఈవెన్ 1 రూపీ పేమెంట్ నుండి దాదాపు ఇప్పుడు మనకు ఒక లిమిట్ ఉంది 1 లక్ష రూపాయలు, హాస్పిటల్స్ కు, ఎడ్యుకేషన్ కి అయితే 5 లక్షలు, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. 24 లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెల ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. ఒక రోజులో చూసుకున్నప్పుడు 75,000 కోట్ల నుండి 90,000 కోట్ల రూపాయలు ఎలాంటి లిక్విడ్ క్యాష్ లేకుండా యూపీఐ ద్వారా సీమ్లెస్లీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అది కూరగాయల షాప్ కావచ్చు, టీ కొట్టు కావచ్చు, అక్కడ నుండి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ కూడా కావచ్చు. ఇంత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యూపీఐ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. ఇప్పుడు చాలా దేశాలు యూపీఐ లాంటి వ్యవస్థను చేసుకోవడానికి, ఈవెన్ ఫ్రాన్స్, ఇప్పుడు ఆస్ట్రేలియా, కొన్ని చాలా దేశాలు ఇప్పుడు మాల్దీవ్స్ కానీ మనకి నేపాల్ గానీ వాళ్ళు యూపీఐ ద్వారా వాళ్ళు కూడా చేసుకునే అగ్రిమెంట్ జరిగినాయి. అంటే ఇంతవరకు ప్రపంచంలో జరిగిన ఇంత సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ అనేది ఒక రివల్యూషనరీ. కెన్ ఇమాజిన్, మన డైలీ లైఫ్ లో ఇప్పుడు నోబడీ యాక్చువల్లీ 99% పీపుల్ ఆర్ నాట్ క్యారింగ్ మనీ అండి, క్యాష్ చేయట్లేదు. ఫోన్ ఉంటే సరిపోయింది. స్మార్ట్ టెక్నాలజీ ఫోన్ గానీ, ఇంకా దీంట్లో జుగాడు మనకు తెలుసు. విలేజ్ మహిళలకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిందా లేదా, అయితే ఎంత అయింది తెలుసుకోవడానికి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక సౌండ్ బాక్స్ పెడుతున్నారు, మీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఆ సౌండ్ బాక్స్ ద్వారా మహేష్ బాబు వాయిస్ ఎవరిదో ఒక వాయిస్ పెట్టి ఒక మీకు 50 రూపాయలు వచ్చినాయి. అంటే ఎంత రివల్యూషనరీ టెక్నాలజీ మనకి యూపీఐ అనేది.
1: మళ్ళీ రీచెక్ చేసుకోకుండా
2: వాయిస్ ద్వారా వింటున్నారు వాళ్ళు. ఇదండి, ఇది ఒక యూపీఐ ఒక విప్లవాత్మకమైంది. ప్రపంచ దేశాలు దీన్ని ఈ సక్సెస్ స్టోరీని భాగం కావాలని చూస్తున్నారు, స్టడీ చేస్తా ఉన్నాయి. భారతదేశంలో అసలు ఫైనాన్షియల్ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. మన జీవితాల్లో యూపీఐ ఒక భాగం ఇప్పుడు. ఇదండి
1: ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ఈ 5G లాంచ్, ఆప్టిక్ ఫైబర్ విస్తరణ వంటివి గ్రామీణ విద్యపై చూపిస్తున్న సానుకూల ప్రభావాలేంటి?
0: కమ్యూనికేషన్ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీంట్లో భాగంగానే 5G లాంచ్ కానీ, ఆప్టిక్ ఫైబర్ నెట్ విస్తరణ కానీ మనం చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక వైర్లెస్ డెలివరీ తోటి కేబుల్ సౌకర్యాలు అనేవి కనిపిస్తాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయుక్తంగా మనకు కనిపిస్తాయి. మనకు గ్రామీణ విద్యార్థులకు కావలసిన అభ్యసన సాధనాలు, దాన్ని లెర్నింగ్ టూల్స్ అంటాం. ఆ లెర్నింగ్ టూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి 5G, అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ సమకూరుస్తాయి. అంతేకాకుండా వర్చువల్ క్లాస్ రూమ్స్ అనే దాన్ని కూడా, మరి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలోనే ఉండి పట్టణ ప్రాంతంలో జరిగే క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది అనే దాన్ని అతను తెలుసుకునే విధంగా మరి వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది కూడా దీంట్లో ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయటం. అంతేకాకుండా ఎక్స్పర్ట్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో వారితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. విద్యార్థులు ఇంటరాక్ట్ అవటం, ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటాయి చదివినప్పుడు, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ ఎడ్యుకేటర్స్ తోటి ఎలాంటి అవాంతరాలు లేని ఒక సంభాషణ చేసుకోవడానికి కూడా ఇది గొప్ప అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే గ్రామీణ విద్యాసంస్థలకు ఆగ్మెంటర్ రియాలిటీ టూల్స్ అనేవి, వర్చువల్ రియాలిటీస్ టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి విద్య అభ్యసన అనేది చాలా తొందరగా వేగవంతంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, దానికి మరి రిసోర్స్ స్కేర్సిటీ అనేది ఉండదు. గ్రామీణ విద్యార్థుల కోసం కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో మూక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అనేది ఒకటి వచ్చింది, దాన్ని మూక్స్ అంటాం. ఆ మూక్స్ అనేది మనం కాలేజీకి వెళ్ళక్కర్లేదు, మనం ఇంటి వద్ద నుంచి మనం దాన్ని ఆ కోర్సును అభ్యసించవచ్చు. అది గ్రామీణ ప్రాంతాల వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ మూక్స్ అనేది నిజానికి విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవంగా మనం చెప్పుకుంటాం. ఎలాంటి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే సామాజిక శాస్త్రాలు కానీ, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన కానీ, వైద్య రంగానికి సంబంధించిన అంశాలు కానీ, దీనికి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. వేలాది కోర్సులు దీంట్లో ఉన్నాయి. దీంట్లో షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఏతున్నాయో అవి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మనకి కొన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి, జూనియర్ కాలేజీలు ఉంటాయి, కొన్నిసార్లు యూనివర్సిటీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు ఆదిలాబాద్ లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెడదామన్న ఉద్దేశం ప్రభుత్వం అనుకున్నది. ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు 5G లాంచ్ కానీ ఆప్టికల్ ఫైబర్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా దీన్ని

నివారించే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా దీనివల్ల ఒక టెక్నాలజికల్ సినర్జీ అనేది ఏర్పడుతుంది. ఒక విద్యా సంస్థకు మరో విద్యా సంస్థకు మధ్య ఒక టైఅప్ అనేది ఉంటుంది. దాని ద్వారా కొంత మరి స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒకరి యొక్క అనుభవాలను మరొకరు పంచుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఇండియాస్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి వచ్చింది, దాంట్లో భాగంగా కూడా దీన్ని బాగా డెవలప్ చేయటం అనేది జరిగింది. సో ఈ విధంగా గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి కూడా చదువుకునే హక్కు ఉంటుంది

0: ఒక చారిత్రాత్మక సంస్కరణగా భావిస్తారా? ఎందుకు?
1: ఖచ్చితంగా అండి, ఇది ఒక చారిత్రాత్మక సంస్కరణ. మొట్టమొదటిసారి ఒక ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపీ 2020, ఇది ఎట్లా అంటే భారతదేశాన్ని ఒక నాలెడ్జ్ సూపర్ పవర్గా చేయదలుచుకుంది. ఒక క్లియర్ గోల్ అసలు ఏంటి దీని ద్వారా? మొట్టమొదట యాక్సెస్ లేదు. ఇప్పటికీ ఉన్నత విద్యలో కేవలం 30% లోపే అడ్మిషన్ జరుగుతున్నాయి. ఒక 100 మంది ఎప్పుడైతే చదువు స్టార్ట్ చేసిందో ఉన్నత విద్యకు వచ్చేసరికి, డిగ్రీకి వచ్చేసరికి కేవలం 30 మంది కూడా ఉండట్లేదు. దాని 2035 వరకు 50% మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేసుకోవాలనేది యాక్సెస్, అందరినీ తీసుకురావాలి, ఇంక్లూజివిటీ ఉండాలి, దీని ద్వారా ఎక్కువ మందికి ఉన్నత విద్య చేరాలనేది ఒక మెయిన్. చిన్నప్పటి నుండి ప్రాథమిక విద్య నుండి విప్లవాత్మక మార్పులు రావాలి, క్రిటికల్ థింకింగ్ పెంచాలి, రోట్ లెర్నింగ్ కాకుండా అన్నది ఒక క్లియర్ గోల్ అండి. ఇదంతా సైంటిఫిక్, కస్తూరి రంగన్ గారు లాంటి ప్రముఖ సైంటిస్ట్ నేతృత్వంలో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ఈపీ 2020 స్పేస్ సైంటిస్ట్ మనకు తెలుసు. అట్లాంటి మహానుభావులు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక క్రిటికల్ థింకింగ్ పెంపొందించాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, వొకేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఏదైతే విద్యార్థులకి అల్టిమేట్ గోల్ ఏంటి, స్ట్రాంగ్లీ ఇండియన్ రూటెడ్ ఇండియన్ ఈథోస్తో పాటు 21st century స్కిల్ సెట్స్ ఉండాలి. ఒక గ్లోబల్ సిటిజన్గా తయారు చేస్తాము, అదే సమయంలో భారతీయత ఉట్టిపడిన గ్లోబల్ సిటిజన్గా తయారు కావాలి ఈ విద్యా విధానం ద్వారా. ఇదన్నీ సైంటిఫిక్ లక్ష్యాలు. ఇక్కడ రీసెర్చ్ను పెంచాలి, ఇన్నోవేషన్ను పెంచాలి. మనం టీచింగ్ యూనివర్సిటీస్గా ఉన్నాం, టీచింగ్ చెప్పడం కాదు, ప్రతి యూనివర్సిటీ ఒక రీసెర్చ్ సెంటర్గా విలసిల్లాలనే ఒక లక్ష్యంగా ఉంది. మల్టీ డిసిప్లినరీ, నువ్వు ఎకనామిక్స్ చదువుతావు, తను ఇంజనీరింగ్ చదువుతాడు, ఇంకో తను ఆర్ట్స్ డిజైన్ చదువుతాడు, ఆటోమొబైల్ రంగం ఉంటుంది, వీటిని మిక్స్ చేయాలి. మల్టీ డిసిప్లినరీ మన ఆర్ట్స్ హ్యుమానిటీస్ కూడా సైన్స్ ని ఎలా ప్రభావితం చేయొచ్చు, సైన్స్ కూడా వీళ్ళ ద్వారా ఏం నేర్చుకోవచ్చు, ఈ రెండు మిక్స్ ద్వారా సైన్స్ వీళ్ళకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మల్టీ డిసిప్లినారిటీ, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయం ఏర్పడాలి, ఒక వైబ్రెన్సీ రావాలి, దీని ద్వారా 21st century స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ రావాలి. మనం మొదటి నుండి చెప్పుకున్న జాబ్ సీకర్స్ లాగా కాకుండా జాబ్ క్రియేటర్స్ ఎదగాలి, ఆంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి. ప్రాథమిక విద్య నుండి కూడా ఇలా మార్పులు జరగడానికి 2020 అనేది ఒక కీలక ముందడుగు, ఇప్పటికే ప్రభావం చూపెడుతుంది ఖచ్చితంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాల్లో అమలు చేస్తోన్న పలు సంక్షేమ పథకాల గురించి మన అతిథులు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు చాలా వివరంగా తెలియజేశారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం మా శ్రోతలకు, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి, ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ప్రొఫెసర్ రాజారాం గారు.
2: ఇంతవరకు నైపుణ్య వికసిత భారతం, కౌశల్ వికాస్తో సాకారం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్ రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు. సంభాషించిన వారు గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800 11 7800 1800 11

0: 7800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో జూన్ 7 స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్ గారి ప్రసంగం విందాం.
2: ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి వారు నిర్వహించడం అనేటువంటిది నాకు నిజంగా అపూర్వమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఏదైనా కవి సమ్మేళనం పెడతాం, డిస్కషన్ కార్యక్రమం పెడతాం, కానీ విశేష అవధాన కార్యక్రమాన్ని 90 ఏళ్ళలో నిండినటువంటి సందర్భంగా ఆకాశవాణి వారు గగన వాణి విజయంగా దీన్ని కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు అని చెప్పంటే చాలా ఉత్కృష్టంగా ఉంది, సముచితంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పని మా రమేష్ గారికి కూడా నేను మరొకసారి మనవి చేసుకుంటూ ఆకాశవాణితో నాకు అనుబంధం. ఈ అనుబంధంలో నేను నిజంగా మొదట్లో 73లో నేను సైఫాబాద్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆడిషన్ కోసం వచ్చినటువంటి వాడిని. అప్పుడున్నటువంటి వేలూరి సహజానంద గారు డైరెక్టర్గా ఉంటే ఆడిషన్స్ ఏర్పరచుకొని మీరు అందులో పాల్గొవాలని చెప్పి అన్నప్పుడు అందులో పాల్గొని ఎవరు బాధ్యులు అనేటువంటి నాటికలో నేను నటించినటువంటిది ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమంలో ఈ విషయం నేను చెప్పుకోవడం నాకు గర్వకారణం. నేను లెక్చరర్గా ఉన్నానా, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానా, అడ్వైజర్గా ఉన్నానా గవర్నమెంట్కి, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఆనాడు నేను పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో, నా 23-24 ఏట ఎంత గొప్ప సంతృప్తినిచ్చిందో, ఇవాళ్ళకి ఆ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించడానికి ఆకాశవాణి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నిజానికి ఆకాశవాణి అనేటువంటిది నా దృష్టిలో ఒక దేవాలయం, నా దృష్టిలో ఆకాశవాణి అనేటువంటిది ఒక సముద్రం. ఎంతమంది మహానుభావులు ఈ ఆకాశవాణిలో ఉన్నారు. ఆకాశవాణి లోపలికి వెళ్ళినట్టయితే ఆ పరిసరాలు, అందులో ఉండే వ్యక్తుల పరిచయాలు ఏవైతే ఉంటాయో మనలో ఉండేటువంటి సంస్కృతిని ప్రదీప్తం చేస్తాయి, ఇంకా గొప్పగా ప్రభావితం చేస్తాయి మనల్ని మరింతగా ముందుకు సాగడానికి, మరింతగా మనల్ని మనం మెరుగుపరచుకోవడాని కోసం అని చెప్పని ఆ రకంగా ఇన్నేళ్లుగా నేను ఆకాశవాణిలో ప్రవేశిస్తూ వారితో పరిచయాన్ని పెంచుకుంటూ వారితో ఉండేటువంటి రీతిలో ఇప్పటికీ కార్యక్రమాల్లో నేను పాల్గొంటుండడం అనేటువంటిది నాకు అది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుంటూ ఆకాశవాణి వారు నిర్వహించేటువంటి గగన వాణి విజయం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. ఇందులో చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటంటే చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యకి ఈ అవకాశం రావడం. కానీ యువకుల్ని మనం ప్రోత్సహించాలనేటువంటి రీతిలో కావచ్చు, ఆ దిశలో కావచ్చు ఆకాశవాణి వారు తలచినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈనాడు అవధానం తెలుసుకున్నటువంటి వాళ్ళు కానీ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయినటువంటి రోజుల్లో ఒక సాహిత్యం ముందుకొచ్చేసేసి సాంకేతిక పరంగా తాను ఇంజనీర్ అయినా కానీ సాహిత్యంలో నాకు శ్రద్ధ ఉందని చెప్పని చెప్తూ తమ తెలుగువారి ప్రతిష్టని మొత్తం భారతదేశానికి తెలపడానికి కోసం అని చెప్పని, సారస్వత లోకానికి తెలపడానికి కోసం అని చెప్పని ఈ అవధాన కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇవాళ వారు అష్టావధానం చేస్తుండొచ్చు, మునుముందు వారు శతావధానిగా పరిగణింపబడడానికి ఆ అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పని అమ్మవారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక మాట ఏంటంటే ఇవాళ జరిగేటువంటి కార్యక్రమంలో సాహిత్యంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా సాధారణంగా అధ్యాపకులో, ఆచార్యులో, లేక కళాశాలలో పనిచేసేటువంటి లెక్చరర్లో, రీడర్లో అలాంటి వాళ్ళు ఉంటారు. సాహిత్యం మీద పట్టునటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సాహిత్య యొక్క అదృష్టం ఏంటంటే ఒక శతావధానే పృచ్ఛకుడుగా ఉన్నాడు, అవధాని భానుప్రకాష్ పృచ్ఛకుడుగా ఉన్నాడు, అవధాని కందిశంకరయ్య పృచ్ఛకుడుగా ఉన్నాడు. అలా అవధానులందరితో పాటు కలిసి అష్టావధానం చేస్తున్నటువంటి ఈ యువ అవధానిని చుట్టూ ఉన్నటువంటి అవధానులందరూ కూడా కాపాడుకుంటారని, కాపాడుకోవడమే కాదు వారి యొక్క ఆశీస్సులు అందిస్తారని చెప్పని, ఆశీస్సులు అందించడమే కాదు వరదిష్ణువుగా వెలగాలని చెప్పని వారు ఆకాంక్షిస్తారని చెప్పని నేను ఆశిస్తూ పాల్గొంటున్నటువంటి పృచ్ఛకులకు కూడా నేను నమస్కరిస్తూ వాళ్ళందరూ సామాన్యులు కాదు, వాళ్ళు అవధానులే, ఇవాళ ఈ బాబుకి ఎంతో విజయం కలగాలని చెప్పని కోరుకుంటూ ఒక్క మాట చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఇంత ఆనందకం కలుగుతుంది అని చెప్పని చెప్పంటే అవధాన ప్రక్రియ 1995 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ద్విశతావధానంతో ప్రారంభించినటువంటి నాగపని శర్మ గారి యొక్క ద్విశతావధానం తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు అవధాన కార్యక్రమం చాలా వెల్లివిరిసింది, ప్రవాహంలాగా సాగింది. ద్విశతావధానం, ఆ తర్వాత మహాసహస్రావధానం, ఆ తర్వాత మేడ సన్మోహన్ గారి పంచసహస్రావధానం దాకా సాగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విశేష అవధాన కార్యక్రమం గగనవాణి విజయంగా భావిస్తూ ఒక దశాబ్ద కాలం పాటు ఇలాగే అవధానులందరూ కూడా అవధానులు చేస్తూ తెలుగునాట చాలా గొప్పనైనటువంటి సృష్టి చేయాలని చెప్పని ఒక తరంగాన్ని సృష్టి చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటిది సోదరుడు మనమామూలు దత్తాత్రేయ శర్మ చేస్తున్నటువంటి ప్రయోగం, ఒక గొప్పనైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం కావాలి.

0: అని చెప్పని మనం అందరం కూడా ఆశిద్దాం. వారు చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల శిక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సుశిక్షితులై ఆ తర్వాత సుసంపన్నులై ఆ తర్వాత అవధానాన్ని అద్భుతంగా ఈ తెలుగునాట చేసి, తెలుగునాటనే కాదు భారతదేశం అంతటా కూడా అవధాన కార్యక్రమానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని తెలుపుతారని చెప్పని ఆశిస్తూ, ఇటీవలి కాలంలో చూస్తే ఒక సాహిత్యతో పాటు ఒక బోరెల్లి హర్ష డెంటిస్ట్గా ఉన్నాడని విన్నాను నేను. అలాగే సుధన్వ ఆ కుర్రవాడు కూడా అవధానం చేస్తున్నాడని చెప్పని విన్నాను నేను. అలాగే నేనే మరొక ఉప్పలదడియం భరత శర్మ గారి యొక్క అవధాన కార్యక్రమాన్ని నేనే పాల్గొన్నాను అందులో. ఈ రకంగా ఈ యువకులంతా కూడా ఇలా ముందుకు వస్తూ ఉంటే తప్పకుండా ఈ దశాబ్దంతో కూడా అవధానాల యొక్క కార్యక్రమాలతో అవధాన దశాబ్దంగా విలసిల్లాలని చెప్పని, ఈ ఆకాశవాణి నిర్వహించేటువంటి గగనవాణి విజయం విజయవంతంగా సాగాలని చెప్పని చెప్పని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, చిరంజీవి సాహితీకి నా ఆశీస్సులు, నా అభినందనలు తెలుపుకుంటూ, చేస్తున్న ఈ ప్రయత్నం మహత్తరమైనటువంటి కృషిగా భావిస్తూ రమేష్ గారికి, హరిసింగ్ గారికి, మహేష్ గారికి, ఆకాశవాణి యాజమాన్యానికి, వారి సహృదయతకి, వారి సౌహార్దానికి, వారి సౌజన్యానికి, వారి సౌభాతృత్వానికి, వారి ఆనందానికి, వారి ఆమోదానికి ఆనందిస్తూ నేను మౌనంలోకి ప్రవేశిస్తాను. థ్యాంక్ యూ.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు విందాం 9 దశాబ్దాల స్వర ప్రస్థానం, శ్రీ శ్రీపాద శ్రీనివాస్ గారి ప్రసంగం.
2: సమాచార వ్యాప్తికి రేడియో తోడ్పడేనంతగా మరే మాధ్యమం తోడ్పడే ఉండదు. మన భారతదేశంలో వసురేక కుటుంబం అనే సూక్తిని అక్షరాలా నిజం చేయగలిగేది ఒక్క రేడియో మాత్రమే. సమాచార ప్రసార రంగంలో నేడు అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి, అనేక ఛానల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ నాణ్యమైన నిర్మాణాత్మకమైన ప్రమాణాలతో కూడిన విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను ప్రసారం చేసే విషయంలో ఆకాశవాణి వారిది ఎప్పటికీ అగ్రతాంబూలమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేకం పుట్టుకుని వచ్చి ఉండొచ్చు, కానీ అమ్మ చేతి గోటి ముద్దలో ఉండే కమతనానికి మరేదీ సాటి రాదు. ఆ విధంగానే ఇతర మాధ్యమాలతో పోలిస్తే ఆకాశవాణి వారి ప్రసారాలు కూడా అంతే. ఈ తరుణంలో జూన్ 2026 నాటికి ఆకాశవాణి వారు 90 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకు శుభాభివందనాలు. 1844 సంవత్సరంలో సామ్యూయల్ మోర్స్ రూపొందించిన టెలిగ్రాఫ్ అనే సాధనం తీగల ద్వారా ఒక చోట నుండి మరొక చోటకి సమాచార పంపిణీ ప్రారంభమైందని చెప్పచ్చు. అటు పిమ్మట అనతి కాలంలోనే 1870 సంవత్సరంలో టెలిఫోన్ కనిపెట్టడం జరిగింది. మన దేశంలో 20వ దశకంలోనే రేడియో ప్రసార కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. 1923 సంవత్సరం జూన్లో బొంబాయి కేంద్రం వారు మొదట ప్రసారాన్ని చేశారు. 1923 నవంబర్లో కలకత్తా కేంద్రం వారు, 1924 సంవత్సరంలో మద్రాస్ వారు ప్రసారం చేశారు. 1935 సంవత్సరంలో మైసూరు సంస్థానంలో ఆకాశవాణి వారి పేరుతో రేడియో కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. 1957 అక్టోబర్ 3వ తేదీన బొంబాయిలో వివిధ భారతి ఏర్పాటైంది. కాలక్రమంలో ఎఫ్ఎం సర్వీసులు దేశంలో అనేక చోట్ల ఏర్పాటు కావడంతో రేడియో ప్రసారాలు ప్రజలకు మరింతగా చేరువయ్యాయి. రేడియో శ్రోతగా నా విషయానికి వస్తే, నా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా మాకు ఆకాశవాణి ద్వారా రేడియో కార్యక్రమాలను వినడం అలవాటు చేశారు. అప్పట్లో ఆదివారం పూట శ్రీ సూర్య నారాయణ అనే సూర్యాష్టకం వచ్చేది. అది వినడానికి మేము ఆదివారం కూడా పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేచేవాళ్ళం. అప్పట్లో కరెంట్ అఫైర్స్తో బావగారి కబుర్లు అనే కార్యక్రమం ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమం బాగా ఆకట్టుకునేది. అలాగే ఉషశ్రీగారి ప్రవచనాలు, భద్రాచలం రాములు వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆయన చేసే వ్యాఖ్యానం కూడా ప్రత్యక్షంగా ఆంజనేయ స్వామివారే వచ్చి అక్కడ చెబుతున్నట్లుగా మాకు అనుభూతి కలిగేది. వ్యవసాయానికి సంబంధించి పాడి పంటల లాంటి కార్యక్రమాలను కూడా మేము అప్పట్లో వింటూ ఉండేవాళ్ళం. వార్తా తరంగిణి, వార్తావాహిని అనే కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. ప్రముఖుల ప్రసంగాలను కూడా ఆ కార్యక్రమాలు వినిపించేవారు రేడియోవారు. అప్పట్లో వాటికి బాగా అట్రాక్ట్ అయ్యాను, వాటితో చాలా అనుబంధం ఉండింది. అదేవిధంగా అంత

0: అంతర్జాతీయ క్రీడల పోటీల విశేషాలు, క్రికెట్ పోటీల కామెంటరీలు వినడానికి ఆకాశవాణి వారి ద్వారా రేడియో ఒకటే ఆధారం. అప్పట్లో ఎటు వెళ్ళినా కూడా ఒక చిన్న రేడియోని జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం, కామెంటరీ వంటివి వచ్చినప్పుడు వినడం మాకు బాగా అలవాటుగా ఉండేది. ఈ విధంగా మాకు రేడియోతో మంచి అనుబంధం ఉంది. 1979 సంవత్సరం జూలై 11లో స్కైలో పడిపోతుంది, భూమండలం అంతా డిస్టర్బ్ అవుతుందని, అంతా ఏవేవో వార్తలు, ఒక ప్రమాదం పొంచి ఉందని, దాని పొజిషన్ ఏంటి, ఎక్కడ పడుతుంది, సముద్రంలో పడుతుందా అని ఆఖరికి శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా సాయంత్రం సమయంలో స్కైలాబ్ సముద్రంలో కూలిపోయిందని, మానవాళికి ముప్పు తప్పిందని రేడియో వారు ప్రసారం చేశారు. ఆ ఆనందంలో అప్పుడు మేమందరం రేడియో సెట్లను ముద్దాడాం. ఆ సంఘటనలు ఇప్పటికీ గుర్తుంటాయి. అసలు ఒకప్పుడు రేడియోలో అడుగు పెడతామా, ఎప్పటికైనా రేడియో కేంద్రాన్ని లోపల చూడగలుగుతానా అనుకుంటూ ఉండేవాడిని. అలాంటిది అదే రేడియోలో నా వాయిస్ను వినిపించే అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఆ విధంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నా స్వీయ రచన వాయిస్తో దాదాపు 16కు పైగా కథలు, కథానికలు వినిపించాను. అదొక్కటే కాకుండా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోని ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేసిన శ్రీ వలేటి గోపీచంద్ మరియు అడవి రాజబాబు వంటి వారు పదవీ విరమణ సందర్భంగా ఆకాశవాణి సిబ్బంది రూపొందించిన పుస్తకాలలో వారి ఇరువురి గురించి సమీక్షను వ్రాసే భాగ్యాన్ని కూడా దక్కించుకున్నాను. పూర్వకాలంలో కళల్లో రాణించాలంటే రాజ ఆదరణ కావాలి అనేవారు. ఇప్పుడు రాజులు రాజ్యాలు లేకపోయినా కళలు ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియో వారి గొప్పతనమే అని చెప్పచ్చు. ఒక్క ముక్కలో ఆకాశవాణి గురించి చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ యుగంలోనూ అమ్మ చేతి గోరుముద్ద రుచి చిక్కుదెదరదు. 5G యుగంలోనూ 90 వసంతాల ఆకాశవాణి వారి వెన్న ఎన్నటికీ తగ్గదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మైలురాయిగా నిలుస్తూ భిన్న సంస్కృతులను ప్రాంతాలను కలిపే వారధిగా నిరంతరం ప్రవహించేది ఈ ఆకాశవాణి.
1: 9 దశాబ్దాల స్వరప్రస్థానం, శ్రీ శ్రీపాద శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహి. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థలమేదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపముందున్న కాలటి అగ్రహారమనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బకుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా అతడారేండ్ల వయస్సుకే అఖిల విద్యాపూర్ణుడై సద్గుణా

ఇలా గురువుల సాన్నిధ్యమున అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా, భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధూక పాత్రయందు ఉంచిందా ఇల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు. శ్రీమహాలక్ష్మి సీతపా

కాని స్త్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్థానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు

తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటిదాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవృషప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు, మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణతత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు, ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలి చేయి పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయువు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఇడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగానే ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితిమే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కాని మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే

పాదము సన్యసించి తనకెంతో దూరమవుచున్న యందునకు ఖేదము పొంది తల్లిగని

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నను సరే, నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలాచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిస్తూ

స్వామి, నేను నిర్వికల్పుడను, నిరాకార స్వరూపుడను, సర్వవ్యాపకుడును. ఇంద్రియములతో నాకెప్పుడునూ ఎలాంటి సంబంధమునూ లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందువలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునికు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునికు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్లు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత ఉద్ధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు, గోవిందాశ్రమమత్తరి

పనికి గ్రహించి వేశాడు శంకరు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతన మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, "నాయనా శంకర, నర్మదానది విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరుడు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోఖముద్గరమను పేర అప్పటికప్పుడు 12 చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపు, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు విక్రంకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకుని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు ప్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా?

ఏమేమి దూరముగా పొమ్మనుచుంటివి, దూరముగా పోపో అనుచుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకమగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తనుకి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా? కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడుటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞాన లేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములాచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగు నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా పదపడి

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు.

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుటకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థాన

త్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థాన యాత్రకు బయలుదేరి త్రివేణి సంగమ స్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు వ్రాయించదలిచి వెళ్ళగా, అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానునిలా అన్నాడు, మండనమిశ్ర తొందరపడకు, ఇతనెవరనుకున్నావు.

మండన మిశ్ర కాషాయదండమాత్రేన యతి పూజ్యోన సంశయ. పైగా వచ్చిన వ్యక్తి సామాన్య సన్యాసి కాడు సుమా, బ్రహ్మతత్వ సాక్షాత్కారం గల మహానుభావుడు అని చెప్పగా మండన మిశ్రుడు ముందుకు వచ్చి, స్వామీ

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వానిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

ఉభయ భారతి సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరియొక పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవును అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్రచికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండన మిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి

కాన అర్ధ విజయమునార్జించినంత పణము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు పిమ్మట నే

ఆ భర్తకు అర్థాంగిని. కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకా శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతీ మన్మధుల నావాహన చేసి వాని లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందులకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర, రుద్ర, ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయభారతి మండనమిశ్రులు ఇరువురూ కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వాణ్ణిగా పరిగ్రహించాడు. ఉభయభారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడువని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడువని నేనెరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్న తల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివసాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్ర దేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అరఖ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారముకడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదులు వారు వేయించేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

శరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగాని శారదయే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠముని ఇక్కడ ప్రధానం కాదు అనగానే దేవతల హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణానుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

0: మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0180-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: సమయం 11 గంటలు. ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి
3: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే వికాస్ మెహ్రోత్రా. विदेश मंत्रालय ने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में प्रदर्शनकारियों पर पुलिस की बर्बरता की कई रिपोर्टों की पुष्टि की है. नई दिल्ली में विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि उम्मीद है कि अंतर्राष्ट्रीय समुदाय पाकिस्तान को उसके कृत्यों और दुर्व्यवहारों के लिए जवाबदेह ठहराएगा. पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में प्रदर्शनकारियों और सुरक्षा बलों के बीच झड़पों में 30 से अधिक लोग मारे गए हैं और लगभग 200 अन्य घायल हुए हैं. आर्थिक और राजनीतिक शिकायतों को लेकर विरोध प्रदर्शनों का नेतृत्व कर रहे संयुक्त अवामी एक्शन कमेटी पर प्रतिबंध लगने के बाद क्षेत्र में तनाव बढ़ गया है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने पाकिस्तान से लगातार आ रही फर्जी खबरों और वीडियो के बारे में भी बताया.
4: पाकिस्तान की ओर से फर्जी खबरों और वीडियो का एक सिलसिला लगातार देखने को मिला है. यह अपनी विफलताओं को छिपाने और अपने मानवाधिकारों के उल्लंघन हनन से ध्यान भटकाने का पाकिस्तान का हताशापूर्ण प्रयास है.
3: विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने कहा है कि भारत की विदेश नीति

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలవైన సమయం సరిగ్గా 11:44 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.